ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 12వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 5:58 దాటి 15 సెకండ్లు అవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం.

శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నిలయంలో సమయం 6:12 దాటి 35 సెకండ్లు అవుతుంది. నేను మీ ఆజీ స్వాతి శరత్. ఈ సృష్టిలో ప్రతి అణువు ఒక అద్భుతమని చెప్పాలి. అంతేకాకుండా ప్రతి క్షణము ఒక పరమ పవిత్రం. తెల్లవారుజామున వినిపించే పక్షుల కిలకిలా రావాలు, ఆ భగవంతుడికి చేసే సుప్రభాత సేవలైతే, చల్లగా వీచే గాలి ఆ దేవుడి చామర సేవ. మరి ప్రకృతి అనగానే కేవలం చెట్లు, నదులు, పర్వతాలు మాత్రమే కాదు, కంటికి కనిపించే దైవస్వరూపం కూడా. కొండల్లో కోనల్లో ప్రవహించే నదీ తీరాల్లో మనం వెతికే ప్రశాంతత సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపమే అని చెప్పాలి. మరి ఈరోజు శుక్రవారము సంకష్టి కూడా. మరి ఇంత మంచి రోజున మనం ఆ అమ్మవారి పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాము. అంతకంటే ముందుగా మంచి గీతాన్ని అయితే విన్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ಎಸ್, ಮೀರು ವಿಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ, ರೇನ್ಬೋ ತ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. సముద్రపు అలల సవ్వడి వింటుంటేనే మనసు ఎక్కడో తేలిపోతుంది కదూ. మరి క్షీరసాగర మథనంలో అంటే సముద్ర గర్భం నుండి ఉద్భవించిన అమృత స్వరూపిణి మన లక్ష్మీదేవి అని మన పురాణాలు చెప్తున్నాయి. మరి తన పుట్టినిల్లైన ఆ సముద్ర తీరంలోనే అది కూడా ఒక్క రూపంలో కాదు, ఏకంగా 8 దివ్య రూపాలతో అమ్మవారు కొలువయున్న ఒక అరుదైన అత్యంత శక్తివంతమైన క్షేత్రం గురించి మనం మాట్లాడుకుందాము. మరి ఆ క్షేత్రం ఏంటి, ఎక్కడ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా చక్కటి గీతాన్నైతే విన్నాము.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం ఒక శక్తివంతమైన పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం కదా, ఏంటి అని అంటే ఇక ఆలస్యం చేయకుండా చెప్పేస్తాను. చెన్నైలోని బీసెంట్ నగర్ సముద్ర తీరాన ఎలియోట్స్ బీచ్ సమీపంలో ఉన్న అష్టలక్ష్మీ దేవాలయం. అష్టలక్ష్మీ దేవాలయాలు చాలా చాలా అరుదుగా ఉంటాయి. మనకు హైదరాబాద్లో కొత్తపేటలో ఉండే అష్టలక్ష్మీ టెంపుల్ చాలా అందరికీ సుపరిచితం. మరి ఇక్కడ అంటే ఇక్కడ ఉండే ఈ చెన్నైలో ఉండే అష్టలక్ష్మీ దేవాలయము చాలా చాలా చాలా చాలా శక్తివంతమైన దేవాలయము. ఇంకా ఆ యొక్క ఆలయం యొక్క నిర్మాణం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందట. మరి అంటే మహాలక్ష్మి అమ్మవారి 8 దివ్య స్వరూపాలకు అంకితం చేయబడిన అత్యంతమైన ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. అది కూడా సముద్ర అలల నడుమ ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మరి ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము. అంటే అంతకంటే ముందుగా ఇక్కడ విశేషం ఏంటి అంటే, ఆలయం యొక్క గర్భగుడిలో మనం నిశ్శబ్దంగా నిలబడితే బయట వచ్చే సముద్రపు అలల ఘోష అమ్మవారి పాదాల చెంత సాక్షాత్తు ఓం అనే ప్రణవనా

పాదంలా వినిపిస్తుందట. మూడు అంతస్తులుగా ఉండే ఈ అరుదైన దేవాలయంలో గనక మనం అడుగు పెడితే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క అంటే భక్తులకు ప్రగాఢమైన నమ్మకం. మరి ఇంతటి మహిమాన్వితమైన సముద్రుడి యొక్క ఒడిలో కొలువుతీరిన ఆ అష్టలక్ష్మి అమ్మవారి దివ్య చరిత్రను విశేషాలను ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనమున్నాము వందనంలో. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మరి వందనంలో క్షేత్ర దర్శినిలో మనం అష్టలక్ష్మీ దేవాలయం అంటే చెన్నైలో గల అష్టలక్ష్మీ దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాము. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఇలియట్స్ బీచ్ సమీపంలో అంటే ఆ యొక్క తీర ప్రాంతంలో ఉన్న ఒక దేవాలయం అంటే అష్టలక్ష్మీ దేవతలకు ఈ దేవాలయం అంకితం చేయబడిందన్నమాట. ఈ ఆలయం వెనుక ఒక పవిత్రమైన సంకల్పం ఉంది అట. ఏంటి అంటే కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అంటే మహాస్వామి వారి ఆజ్ఞ మరియు అనుగ్రహంతో ఈ ఆలయం యొక్క నిర్మాణానికి పునాది పడిందట. ఇక 1974 భూమి పూజ జరిగి 1976 ఏప్రిల్ 5 అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగి ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ శిల్పి శ్రీ గణపతి స్థపతి నేతృత్వంలో ఈ ఆలయం అంటే నిర్మాణం జరపబడిందన్నమాట ఆయన యొక్క ఆధ్వర్యంలో. తమిళనాడులోనే ఎక్కడా లేని విధంగా ఈ ఆలయాన్ని అష్టాంగ విమాన శైలి అంటే 8 భాగాలుగా ఉండే గోపుర నిర్మాణంలో నిర్మించారట. దూరం నుంచి గనక మనం చూసినట్లయితే ఇది ఒక అందమైన సముద్రపు కోటలా కనిపిస్తుందట. శ్రీ అష్టలక్ష్మి ఆలయము మనకు 3 అంతస్తులుగా కనిపిస్తుందట. మరి 3 అంతస్తులుగా నిర్మించిన ఈ అష్టలక్ష్మి ఆలయంలో ఒక్కొక్క అంతస్తులో ఏ దేవతలు ఉన్నారు దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం వందనంలో క్షేత్ర దర్శినిలో. మనం మాట్లాడుకుంటున్నాము చెన్నైలో గల అష్టలక్ష్మీ దేవాలయం గురించి. మరి ఆలయంలోకి ప్రవేశించి మెట్లు ఎక్కగానే మొదటి అంతస్తులో మనకు మొదటి స్థాయిలో ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి ఆలయాలు కనిపిస్తాయన్నమాట. ఆదిలక్ష్మి అంటే సృష్టికి మూలమైన రూపం, మనకు పూర్వీకుల నుండి వచ్చే సంస్కారాన్ని ఇస్తుంది ఈ తల్లి. ధాన్యలక్ష్మి అంటే ఆకలిని దూరం చేసి సమృద్ధిగా ఆహారాన్ని ప్రసాదించే రూపం. ఇక ధైర్యలక్ష్మి అంటే జీవితంలో కష్టాలను ఎదుర్కొనే మానసిక శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది ఈ ధైర్యలక్ష్మి. మరి ఇంకా సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి ఈ దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి అని అంటే, ఇక నెక్స్ట్ అంటే రెండవ అంతస్తులో, అంటే రెండవ అంతస్తులో మనకు ఇది ఆలయానికి గుండెకాయ వంటిదన్నమాట. ఇక్కడే మనకు మెయిన్ గర్భగుడి ఉంటుందట. శ్రీ లక్ష్మీనారాయణులు అంటే ఇక్కడ మహాలక్ష్మీదేవి తన భర్త అయిన శ్రీ మహావిష్ణువుతో కలిసి నిలబడి ఉన్న రూపంలో కొలువై ఉంటుందట. మరి శ్రీ మహావిష్ణువును ఇక్కడ శ్రీనివాస్ పెరుమాళ్ అని పిలుస్తారట. ఈ దంపతులను గనక మనం ఒకేసారి దర్శించుకున్నట్లయితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులకు ప్రగాఢమైన నమ్మకం. ఇక మూడవ అంతస్తులో మనకు ప్రధాన గర్భగుడి చుట్టూ ఉన్న మెట్ల గుండా పై అంతస్తుకు వెళ్తే గనక అక్కడ మిగిలిన నాలుగు రూపాలు మనకు ఎంతో దివ్యంగా కనిపిస్తాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ గీతం తర్వాత.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనమున్నాము వందనంలో. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి వందనంలో క్షేత్ర దర్శిని గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా తమిళనాడు అంటే చెన్నైలోని అష్టలక్ష్మీ దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అక్కడ 3వ అంతస్తులో ప్రధాన గుడి చుట్టూ ఉన్న మెట్ల గుండా పై అంతస్తుకు వెళితే అక్కడ మిగిలిన 4 రూపాలు మనకు ఎంతో దివ్యంగా కనిపిస్తాయన్నమాట. గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. గజలక్ష్మి అంటే పశు సంపదను, వాహన యోగాన్ని,

గుండా పై అంతస్తుకు వెళ్ళితే అక్కడ మిగిలిన నాలుగు రూపాలు మనకు ఎంతో దివ్యంగా కనిపిస్తాయన్నమాట. గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. గజలక్ష్మి అంటే పశు సంపదను, వాహన యోగాన్ని, రాజభోగాలను ఇచ్చే తల్లి. ఇక సంతానలక్ష్మి వంశాభివృద్ధిని, సద్గుణాలు కల పిల్లలను ప్రసాదించి రూపమన్నమాట. ఇక విజయలక్ష్మి మనం చేసే ప్రతి పనిలో, వ్యాపారంలో విజయాన్ని ఇచ్చే తల్లి విజయలక్ష్మి. విద్యాలక్ష్మి చదువు, జ్ఞానం, బుద్ధిని ప్రసాదించే రూపం, సరస్వతీదేవి యొక్క అంశం. ఇక ధనలక్ష్మి అంటే ఆలయ ప్రదక్షిణ క్రమంలో చివరగా మనకు ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటామట. మిగిలిన 7 రూపాల అనుగ్రహం అంటే ధైర్యం, విద్య, ఆరోగ్యం, ఆహారం, విజయం పొందిన వారికే ఈ నిజమైన ధనం దక్కుతుందని, అది ఎలా కాపాడుకోవాలో తెలుస్తుందని ఇక్కడ శిల్పకళాక్రమం మనకు చెబుతుందన్నమాట. అంటే చివరగా ధనలక్ష్మి ఎందుకుంటుందంటే, మొదటి నుంచి ధైర్యము, విద్య, ఆరోగ్యం వీటన్నింటినీ మనము ప్రాపర్గా వాడుకున్న తర్వాతనే మనకు ధనం అనేది దక్కుతుందని తెలపడానికి శిల్పులు అలా చెక్కారట అక్కడ. మరి సముద్రుడి కూతురు అంటే పురాణాల ప్రకారం చెప్పాను కదా, లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఉద్భవించిందని. ఆ సముద్రుడు ఆమెకు తండ్రి అన్నమాట. ఈ ఆలయం బంగాళాఖాతం ఒడ్డునే ఉండటం వల్ల కూతురు తండ్రి ఒడిలో ప్రశాంతంగా కొలువయుందని నమ్ముతారు అక్కడి ప్రజలు. ఇక్కడి సముద్రపు గాలి, అలల సవ్వడి భక్తులకు ఒక ప్రశాంతతను ఇస్తుందట. మరి ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ అష్టలక్ష్మి అమ్మవారిని మనం కూడా దర్శిద్దాము. అంతేకాకుండా అక్కడ దశావతారాలు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, గురువాయూరప్పను, ఇలా అంటే చిన్న చిన్న దేవాలయాలు, గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అదే ఆలయంలోనే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటి అని చూసుకున్నట్లయితే గనక, మనకు దసరా నవరాత్రుల్లో, దీపావళి సమయంలో ఇలాంటి ప్రధాన పండుగలు ఉంటాయి కదా, అలాంటి టైంలో మనకు చాలా విశేషమైన పూజలు జరుగుతాయన్నమాట. వరలక్ష్మి వ్రతం కానీ, వైకుంఠ ఏకాదశి, పొంగల్, లక్ష్మీ పూజ, అక్కడ భక్తులు, వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారట. మరి సముద్ర తీరాన ఉన్న అరుదైన లక్ష్మీ ఆలయం ఇది. అష్టలక్ష్మిలందరినీ మనం ఒకేసారి దర్శించుకునే అవకాశం కూడా దక్కుతుంది. ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన ద్రావిడ శిల్పకళ ఇక్కడ ఉంటుందన్నమాట. మనకు మన జీవితంలో సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు కదా, ఆరోగ్యం, జ్ఞానం, ధైర్యం, విజయం, మంచి కుటుంబం, అన్నపూర్ణత, ఆధ్యాత్మిక శాంతి, ఇవన్నీ నిజమైన సంపదలు. మరి ఈ 8 వరాలను ప్రసాదించే అమ్మవారి దివ్యక్షేత్రమే చెన్నైలో ఉండే ఈ అష్టలక్ష్మి దేవాలయం. మరి ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకొని తరిద్దాం. ఇది ఇవాల్టి క్షేత్ర దర్శిని. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్.

గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎస్, మరొక్కసారి శుభోదయం చెప్పేస్తుంది మీ ఆచే స్వాతి శరత్ మీ అందరికీ. మరి స్టూడియో క్లాక్ లో సమయం 7:12 దాటి 15 సెకండ్లు అవుతుంది. మరి మన బెడ్రూమ్స్ లోనేమో అలారంస్ మోగుతున్నాయి, కిచెన్ లోనేమో ఒక పక్క ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయి, బయట చూస్తేనేమో ట్రాఫిక్ సౌండ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఇంతటి ఈ హడావిడిలో మీతో పాటు పరిగెత్తడానికి నేను కూడా వచ్చేసాను. మరి నేను కూడా రెడీగా ఉన్నాను, మీరైతే రెడీగా ఉన్నారా అని నేను అనుకుంటున్నాను. మరి మీరు రెడీ ఉన్నారో లేదో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే నా ఫోన్ నంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి మనము నిద్ర లేవగానే బెడ్ మీద నుంచి వెంటనే లేవడం వల్ల ఒక్కొక్కసారి మనకు నడుము పట్టేయడము, లేకపోతే సడన్గా నిద్ర లేస్తే తల తిరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో అలా జరగకుండా ఉండాలి అని అంటే బెడ్ దిగడానికి ముందే ఒక 2-3 నిమిషాలు స్ట్రెచ్చింగ్ అనేది కాస్త చేసుకున్నట్లయితే గనక మనము బెడ్ పైనుంచి అడుగు కింద పెట్టేలోపు మీ బాడీలోకి తెలియకుండానే ఎనర్జీని నింపే ఒక సూపర్ హిట్ మనం పవర్స్ తీసుకుంటామన్నమాట. సో దీన్నే వేకప్ వర్కౌట్ అంటారు. దీని గురించి అయితే మాట్లాడుకుందాము. మరి అంత ఎనర్జీని నింపే పాట కూడా మనం వినేద్దాము. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆజీ స్వాతి శరత్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి

ఎస్ జీన్స్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి వందనంలో మనం ఫిట్నెస్ లోకి వచ్చేసామన్నమాట. ఫిట్నెస్ అనగానే చాలా చాలా రకాలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో రకాలుగా వర్కౌట్స్ కానీ, లేకపోతే యోగా అని, ఇంకా మెడిటేషన్ అని, చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తున్నారు కదా. మరి వేకప్ వర్కౌట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి వేకప్ వర్కౌట్ ఏంటి, ఇదేంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? జస్ట్ ఏమీ ఉండదన్నమాట. ఏమీ ఉండకపోతే ఇంకెందుకు అని అనుకుంటున్నారా? అలా అనుకోకండి. ఎస్, నిద్ర లేచిన వెంటనే మన బాడీ అనేది మెల్లగా యాక్టివ్ చేసే తేలికపాటి వ్యాయామాలు మనం చేయాలన్నమాట. అంటే ఎందుకు అని అంటే, రాత్రంతా మన బాడీ కొంచెం రెస్ట్ మోడ్లో ఉంటుంది కదా, మజిల్స్ అన్నీ కొంచెం గట్టిపడిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా చాలా స్లోగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఒకేసారి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా, అయ్యో పిల్లలకి టైం అయిపోతుంది, ఆఫీస్కి టైం అయిపోతుంది, లేకపోతే ఇది ఈ వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలి అని ఫాస్ట్ ఫాస్ట్గా పరుగులు పెట్టినట్లయితే బాడీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా కాస్త మన బాడీని మనం ఎలా అయితే స్లోగా కళ్ళు తెరిచి లేస్తామో మన బాడీని కూడా అలానే నిద్ర లేపాలట. ఎందుకు అలా చెయ్యాలి అని అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అవుతుంది. అంతేకాకుండా మన మజిల్స్ ఉంటాయి కదా, అది టైట్గా ఉంటాయి కదా, కొంచెం ఫ్రీ అయిపోతాయి అన్నమాట. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా? ఒక పాట అయితే వినేద్దాం కదా, పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండేది ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ಎಸ್ ಮರಿ ಸೂಪರ್ ಟ್ರ್ಯಾಕ್ ಐತೆ ವಿನ್ನರ್ ಕದಾ ಮೀರು ವಿಂಟುನಾರು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ ರೈನ್ಬೋ ದ ಜೀವಿತಂ ರಂಗುಲ ಮಯ ಮರಿ ಮಾರ್ನಿಂಗ್ ನಿದ್ರ లేచే ముందు అంటే బెడ్ పైనే వేకప్ వర్కౌట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు చెయ్యాలి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల, అంటే నిద్రలివ్వగానే టక్కున నిద్రలివ్వకుండా రాత్రంతా మన బాడీ రెస్ట్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనం బెడ్ పై నుంచి లేచేటప్పుడు కాస్త బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అది బ్రెయిన్కి ఆక్సిజన్ని అందిస్తుంది అన్నమాట. ఒక్క 5 to 5 minutes చేసినా సరిపోతుంది. ఇవన్నీ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అలసట తగ్గిపోయి మనం రోజంతా ఉత్సాహంగా ఉంటామట. ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. మరి మన బాడీకి మంచి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది ఈ వేకప్ వర్కౌట్. మరి వేకప్ వర్కౌట్ గురించి మాట్లాడుకున్నాం కదా, బెడ్ వర్కౌట్ కూడా ఒకటి ఉందన్నమాట. అదేంటో చూద్దాము, దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఒకరికి ఒకరు మూవీ నుండి మన శ్రేయ కౌశల్ గారు ఆలపించిన నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష, సూపర్ ట్రాక్ అయితే వినేదాం.

0: 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా. మరి స్టూడియో క్లాక్ లో టైం 7 అవర్స్ క్రాస్ అయ్యి 36 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అవుతుంది. మరి మనం మాట్లాడుకుంటున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ అనమాట. వేకప్ వర్కౌట్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు బెడ్ వర్కౌట్. ఈ బెడ్ వర్కౌట్ అనేది ముఖ్యంగా ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే, బెడ్ వర్కౌట్ అంటే పేరులోనే తెలిసిపోతుంది, మంచం దిగకుండానే మనం బెడ్ పైన ఉండి చేసే కొంచెం లైట్గా ఉండే ఎక్సర్సైజెస్ అన్నమాట. ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళకి, బ్యాక్ పెయిన్ సివియర్గా ఉండే వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి, ఫ్రెష్గా అంటే కొత్తగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది చాలా, ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది. ఒక 10 ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట చేసేవి. ఏంటి అన్నది చెప్పేస్తాను, బట్ అంతకంటే ముందుగా క్యూట్ ట్రాక్ అయితే విన్నాము. ట్రాక్ తర్వాత కమర్షియల్ స్పాట్ వచ్చేస్తుంది. స్పాట్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. తులసి మూవీ నుంచి సాగర్ గారు చిత్రమ్మ పాడిన

0: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మనం మాట్లాడుకుంటున్నాము బెడ్ వర్కౌట్ గురించి. మరి బెడ్ మీద చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి కళ్ళు మూసుకొని, ఆల్రెడీ కష్టపడి కళ్ళు తెరిస్తే మళ్ళీ కళ్ళు మూసుకొని అని అంటావేంటి అని అనుకుంటున్నారా? కాస్త నిద్ర లేచాక కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోవాలన్నమాట. ఇలా అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి, ఒక 5 to 10 టైమ్స్ చేయాలన్నమాట. చేస్తే అప్పుడు మనకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా ఫుల్ బాడీ స్ట్రెచ్ అప్ కూడా చేయాలి. చేతులను తలపైకి చాపి, కాళ్ళకు కింద చాపి, మొత్తం బాడీని ఇట్లా ఫ్రీగా స్ట్రెచ్ చేయాలన్నమాట. అలానే మనం ఒక 20 to 30 సెకండ్స్ ఉండాలి. ఇక యాంకిల్ రొటేషన్ అయితే ఇదైతే చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నిద్రలు ఇవ్వగానే కాళ్ళల్లో కొంచెం ఇట్లా వీక్గా పెయిన్స్గా ఉంటుంది కదా, సో ఇది కనుక మీకు తగ్గాలి అని అనుకుంటే ఎలాంటి కాళ్ళకి, అరికాళ్ళకి, మోకాళ్ళకి రిలేటెడ్ పెయిన్స్ ఏమున్నా సరే నిద్ర లేచేటప్పుడు మన పాదాలని స్ట్రెచ్ చేయడము, కాళ్ళు ఉంటాయి కదా అరికాళ్ళు, వాటిని రొటేట్ చేయడము, క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ ఒక 10-15 టైమ్స్ కనుక చేసినట్లయితే ఇది మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుందనే చెప్పాలన్నమాట. అంతేకాకుండా ఒక కాలును చాపి దగ్గరికి తీసుకొని రెండు చేతులతో పట్టుకోవాలన్నమాట. అలానే దాన్ని ఒక 20 సెకండ్స్ పట్టుకొని ఉంచాలి. మళ్ళీ నెక్స్ట్ లెగ్ కూడా అలా అంటే ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి. ఇది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాము. చిన్న ప్రోమో అయితే వస్తుంది, ప్రోమో తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని,
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: legacy and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి బెడ్ వర్కౌట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాంకిల్ రొటేషన్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మంచి రిజల్ట్ కూడా వస్తుంది. లెగ్ రైజ్ అనమాట. ఒక్కో కాలును నెమ్మదిగా పైకి ఎత్తి కిందకు దించాలి, ఇలా ఒక 10 times. అంటే కొంచెం పెద్దవాళ్ళకి ఇది టఫ్ ఉండొచ్చు, బట్ డే బై డే కొద్ది కొద్దిగా ఆ పైకి ఎత్తాలి. పైకెత్తా మనం చెప్పారు కదా అని ఒకటేసారి అలా ఎత్తయొద్దు అనమాట. స్లోగా ఏ ఎక్సర్సైజ్ అయినా సరే స్లోగా చేస్తూ ఉంటే అది బాడీకి అలవాటైపోయి ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ మోకాళ్ళు మడిచి పడుకొని నడుమును కొద్దిగా పైకి లేపి మళ్ళీ కిందకు తీసుకురావాలి. ఇది కూడా ఒక 10 times చేయాలి. ఇక రెండు మోకాళ్ళను ఒకవైపు తిప్పి ఇంకొకటేమో తలని ఇంకో వైపు తిప్పాలి. ఇది నడుముకి స్ట్రెచ్ అప్ లాగా అవుతుంది అనమాట. ఇది కూడా ఒక్కొక్కటి 20-20 seconds ఉండి చేయాలి. ఇక నెక్ రొటేషన్ అది ఎలాగో తెలుసు, మనం కంపల్సరీ చేయాలి. నెక్ కానీ, షోల్డర్స్ కానీ, హ్యాండ్స్ కానీ, వీటన్నింటినీ కొంచెం స్ట్రెచ్ అప్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా 5 నిమిషాలు చేసినా కూడా సరిపోతుంది అనమాట. మనకు ఒకవేళ టైం ఉంటే ఒక్కొక్కటి 10-15 minutes అలా చేసుకుంటే సరిపోతుంది. మరి దీనివల్ల ఏమవుతుంది అని అంటే, మార్నింగ్ చేసే ఎక్సర్సైజ్ వల్ల మనకు హార్ట్ వేగంగా కాకుండా హార్ట్ రేట్ ఉంటుంది కదా, అది మెల్లగా పెరుగుతూ ఉంటుంది. అంటే అప్పటి వరకు కాస్త రిలాక్స్ మోడ్లో ఉంటుంది కదా, కాబట్టి కొంచెం దాని యొక్క ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది అండ్ మజిల్స్కి ఆక్సిజన్ అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది. మన బాడీకి మెలకు అనేది వచ్చేస్తుంది అనమాట. సో రోజంతా ఎనర్జెటిక్గా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మనము మనకు పెయిన్స్ని బట్టి, మనం చేసే కెపాసిటీని బట్టి మనం ఇవన్నీ చేయాలి. అలా అని చెప్పి ఎలా పడితే అలా చేసినట్లయితే ఒకటి పోయి ఇంకొకటి అవుతుంది అనమాట. సో ఏది చేసినా కూడా, ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఏ స్ట్రెచ్చింగ్ చేసినా, ఏ స్ట్రెచ్ అవుట్ చేసినా, ఏ వర్కౌట్ చేసినా కూడా మన బాడీ అది మూవ్ అవుతుందా లేదా, ఇది నాకు ఎలిజిబులా కాదా అని ఆలోచించి చేసినట్లయితే అది చాలా చాలా యూజ్ అవుతుంది మన బాడీకి, మజిల్స్కి, బ్రెయిన్కి. ఏమంటారు? ఎస్. మరి ఒక చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది. స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు అయితే వింటారు. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనకు వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. శుభోదయం అని మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు, నేను రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా అని మెసేజ్ చేశారు. ఎస్, మోనిక గారు మెసేజ్ చేశారు, శోభారాణి గారు మెసేజ్ చేశారు, అండ్ నేమ్ మెన్షన్ చేయలేదు. చాలామంది మెసేజెస్ అయితే చేశారు. థ్యాంక్ యూ అండి మెసేజ్ చేసినందుకు. అండ్ మీరు కూడా మెసేజ్ చేయాలి అంటే వింటూనే ఉండండి. అండ్ 9140232348 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, నేను మీ మెసేజ్ని చదివి వినిపించేస్తాను.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం, సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన భారత జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో మోదీ ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యాశాఖ, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపైన మంత్రిమండలి విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఇకపై విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది కూడా ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. క్యూర్ పథకం కింద 100,000 ఇందిరా మహిళ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లు ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకుంటున్నట్లు నడుస్తున్నా లోపల కుమ్మక్కయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించేందుకు తేదీ, సమయం, వేదిక నిర్ణయించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఇరు పార్టీలు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నడుస్తున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హైవోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా

ఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలో తిరిగే జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా విబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి గ్రామంలో నిన్న ఈ నూతన చట్టాన్ని ఆయన ప్రారంభించారు. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థ నిర్మించడమేనని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలో పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి బయట చూస్తేనేమో క్లైమేట్ అంటే నైట్ అలా కాస్త నేలంతా తడిచింది కదా, చిన్నగా చినుకులు పడి పడనట్టుగా కొన్ని ప్లేసెస్లో అయితే వర్షం పడింది, ఇంకొన్ని ప్లేసెస్లో వర్షం పడలేదు. కాస్త సూర్యదేవుడు మెల్లమెల్లగా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడనమాట. మరి సూర్యదేవుడు రిలాక్స్ అవుతున్నాడు కదా అని మనం కూడా రిలాక్స్ అయిపోతే మన బాడీ అయితే రిలాక్స్ మోడ్లో ఉండొద్దు కదా. సో ఎప్పుడు కూడా యాక్టివ్ మోడ్లో ఉండాలి అని అంటే మార్నింగ్ కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్, లేకపోతే కొంచెం బాడీకి ఏదైనా వేడి వేడిగా ఇవ్వడము, ఎనీ లిక్విడ్ అంటే మనము గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లూ టీ ఇలా చాలా రకాలు వచ్చాయి కదా, సినామినన్ టీ, బ్లాక్ కాఫీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు చాలా రకాల, చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్.

ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు కంపేర్ చేస్తే, ఒకప్పటితో కంపేర్ చేస్తే. ఒకప్పుడు అయితే మార్నింగ్ నిద్రలేవగానే అందరూ టీ తాగేవాళ్ళు, ఇప్పుడు టీ తాగడం కూడా తగ్గిపోయింది. కొంతమందికి టీ తాగితే గానీ డే అనేది స్టార్ట్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనకు చాలా చాలా హాట్లో కానీ కూల్లో కానీ చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి కదా, అందులో ఏదో ఒకటి మంచి టీ మనకు నచ్చినది ఫ్లేవర్ ఏదైనా సరే అది సిప్ చేస్తూ నచ్చిన పాట వింటూ ఉంటే ఆ మజా ఉంటుంది కదా, అసలు ఏమంటారు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, అది జస్ట్ మనము ఆస్వాదించాలన్నమాట ఆ మూమెంట్ని. ఆ క్లైమేట్, ఆ టీ, ఆ వాతావరణము సూపర్గా ఉంటుంది కదా. ఎస్, మరి మీరు కూడా చిల్ అవుతూ ఉండండి, ఎఫ్ఎం రెయిన్బో వింటూ వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. కార్తిక్ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఎస్, సూపర్ మస్తి ట్రాక్స్ అయితే వింటున్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. బయట క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ఉందని నాకు మెసేజెస్ చేస్తున్నారు. సూపర్ సూపర్గా క్లైమేట్ ఉంది, మీ సాంగ్స్ మీ మాటలు సూపర్గా ఉన్నాయని మనకు మెసేజెస్ అయితే వచ్చాయి. ఎవరు చేశారంటే, యాజ్ యూజువల్ మన బీవీ రావు గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని. అండ్ బాగలింగంపల్లి నుంచి మోహన్ గారు మెసేజ్ చేశారు, బయట చాలా కూల్గా ఉంది క్లైమేట్ అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ మెసేజ్. మరి మీరు కూడా వాట్సాప్ చేయాలి అనుకుంటే నా ఫోన్ నంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అనమాట. వాట్సాప్ చేస్తే నేను మీ మెసేజ్ని చదివి వినిపించేస్తాను. ఎస్, మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది కదా, పక్కవాడి చేతిలో ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారా? ఏది తిన్నా, ఏది చేసినా, వర్కౌట్ చేసినా, ఫుడ్ తీసుకున్నా, ఎలా ఉన్నా, ఎలా థింకింగ్ చేసినా, అదంతా డిపెండ్స్ ఆన్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ కదా. మరి చిన్న చిన్న నిర్ణయాల వల్ల, మరి చిన్న చిన్న అలవాట్ల వల్ల మన హెల్త్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఓ పెద్ద పెద్ద డెసిషన్స్ వల్ల కాకపోయినా చిన్న చిన్నగా చేసే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ తీసుకొని బ్రేక్ఫాస్ట్. మరి బ్రేక్ఫాస్ట్ ఏమవుతుంది కదా, బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చెప్పాలి కదా, ఇంకెందుకు ఆలస్యం. మరి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి అయితే చెప్పేసుకుందాం. అంతకంటే ముందుగా మంచి మనం తీసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. అది ఏదైతే ఉందో అది మనకు మంచి ఎనర్జీని ఇవ్వాలన్నమాట. మన బ్రెయిన్కి కానీ మన బాడీకి కానీ మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకునే ఏదైతే ఉందో అది చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం రొటీన్గా ఇడ్లీ ఇది అన్ని తింటూ ఉంటాం కదా, ఎస్, వాటిలోనే ఇంకా వెరైటీగా చేసుకునే రెసిపీ గురించి ఈరోజు అయితే మాట్లాడుకుందాం. అండ్ ఆ రెసిపీ ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, అందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి ఆర్యా 2 మూవీ నుంచి కునాల్ గంజావాల్ అండ్ మేఘా పాడిన కరీ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి స్టూడియో క్లాక్ లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి 28 మినిట్స్ అండ్ 38 సెకండ్స్ అవుతుంది. ఎస్, మరి సూపర్ హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి అయితే చెప్పేస్తాను. ఉదయాన్నే మార్నింగ్ మార్నింగ్ వేడివేడి ఇడ్లీ పాత్ర మూత తీయగానే ఆ ఆవిరి ముఖానికి తగులుతూ ఉంటే ఆ మల్లె పువ్వు లాంటి ఇడ్లీల పక్కన కారంగా ఉండే అల్లం పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బాబాబాబా, నోట్లో నీళ్ళైతే వచ్చేస్తున్నాయి. ఆ టేస్టీ వేరే ఉంటుంది కదా. ఎస్, మరి చెప్తుంటేనే వింటుంటేనే నోరు ఊరుతుంది కదా. కానీ వెయిట్ చేయండి, ఇడ్లీ తింటే వెయిట్ పెరుగుతామట. ఎందుకంటే షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అని డైట్ కంట్రోల్లో ఉంటూ ఇడ్లీలని మిస్ అవుతున్నారు కొంతమంది. ఎందుకంటే మనకు నార్మల్ మనకు రెగ్యులర్గా దొరికే ఇడ్లీ తిన్నట్లయితే కనుక అందులో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కదా. సో మనం వెయిట్ అనేది పుట్టాన్ అవుతామన్నమాట. మరి డైట్లో ఉంటూ టేస్టీగా హెల్తీగా ఇడ్లీ తినాలని కొంతమందికి ఉంటుంది. కాబట్టి ఒక మంచి యమ్మీ అండ్ హెల్తీ రెసిపీ అయితే నేను మీకు చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా వెయిట్ చేయడం. మరి ఏం రెసిపీ చెప్తానో అర్థమైపోయింది కదా. ఇడ్లీ, ఈరోజు ఒక మంచి హెల్తీ ఇడ్లీ గురించి అయితే నేను మీకు చెప్పేస్తాను. సో వెయిట్ చేయండి, సూపర్ ట్రాక్ వినేద్దాము అంతలోపు. మరి మీరు కూడా అదేంటో గెస్ చేసినట్లయితే మీరు నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాలి అనుకుంటే నా ఫోన్ నంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం మాట్లాడుకుంటున్నాము ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గురించి. త్వరగా చెప్పేస్తే మేము కుక్ చేసుకుంటాం కదా అన్నట్టుగా ఉన్నారు అందరూ. మరి ఎస్, మామూలుగా మనం ఇడ్లీ అనగానే మినప్పప్పు, ఇడ్లీ రవ్వ అలా వేసి చేసుకుంటాము. అలా కాకుండా ఓట్స్ అండ్ పెసరపప్పు, అంటే బియ్యపు రవ్వ అస్సలు లేకుండా ప్రోటీన్లు నిండుగా ఉండే పెసరపప్పు, ఫైబర్ ఉన్న ఓట్స్తో మంచి సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీలను, అది కూడా ఇన్స్టెంట్గా. అంటే మామూలుగా మనం ఇడ్లీ చేసుకోవాలి అంటే ముందు రోజు రుబ్బి నానబెట్టి అది ఫర్మెంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలి. బట్ ఇదైతే అలా కాదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అని అంటే, దానికి కావలసిన పదార్థాలు అంటే ఐటమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అండ్ పెసరపప్పు కాంబినేషన్లో చేసే ఇడ్లీలు చాలా చాలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనమాట. ఇది చెప్పాను కదా, మామూలుగా మినప్పప్పు బియ్యం పిండితో చేస్తాము, కానీ దాని ప్లేస్లో మనం ఓట్స్ అండ్ పెసరపప్పు వాడుతున్నాము. సో ఫర్మెంటేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా చేసేసుకుంటున్నాము. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఏంటి అని అంటే, మనకు ఓట్స్ 2 types ఉంటాయి, రోల్డ్ ఓట్స్ లేదా నార్మల్ ఓట్స్ అనేసి. సో అవి 1 cup తీసుకోవాలి. పెసరపప్పు అంటే మూంగ్ దాల్ ఉంటుంది కదా, అది 1/2 cup. ఇంకా కర్డ్, గట్టి పెరుగు ఉంటుంది కదా, అది కూడా 1/2 cup తీసుకోవాలన్నమాట. అందులో మనకు వేయడానికి క్యారెట్ తురుము, కొత్తిమీర, తాళింపు కోసం వచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, కరివేపాకు, పెప్పర్ పొడి, ఇవన్నీ తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్. అండ్ ఈనో అంటే ఈనో లేకపోతే బేకింగ్ సోడా, ఏదైనా ఒకటి కొంచెం ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా రావడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట. ఉప్పు కొంచెం టేస్ట్కి తగినంత, మనం ఇడ్లీలకు ఎంత వేసుకుంటామో అంత వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా తీసుకోవాలి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. మరి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఆ ప్రిపరేషన్ ఎలా అని అనుకుంటున్నారా, అది కూడా చెప్పేస్తాను. బట్ సూపర్ ట్రాక్ విన్న తర్వాత, ఎస్, కరెంట్ మూవీ నుంచి నేహా బసిన్ గారు పాడిన అటు నువ్వే ఇటు నువ్వే మనసెట్టు చూస్తే అటు

విన్నారు కదా, నాకైతే మెసేజెస్ వస్తున్నాయి, మేడం వెయిటింగ్ ఫర్ ఇడ్లీస్ అనేసి. ఎస్, లేట్ అంటే ఆలస్యం చేయకుండా నేనైతే మీకు ఆ రెసిపీ ప్రాసెస్ ఎలా అని చెప్పేస్తాను. ఆల్మోస్ట్ అంటే కొంతమంది బాగా కుకింగ్ అలవాటు ఉండే వాళ్ళకైతే ఆ ఇంగ్రీడియంట్స్ చెప్పగానే ఎలా చేయాలో అర్థమైపోయి ఉంటుంది. బట్ ఒక చిన్న డౌట్ రావచ్చు, ఆ పెసరపప్పుని ఎలా వాడాలి, గ్రైండ్ చేసి వాడాలా లేకపోతే డైరెక్ట్గా వేయాలా, ఇంకేమైనా చేయాలా అన్న చిన్న డౌట్ అయితే రావచ్చు. నేను అది క్లారిఫై చేస్తాను ప్రిపరేషన్తో పాటు. ఎస్, ఫస్ట్ వచ్చేసి మనం ఈ రెసిపీ చేయాలి అని అనుకున్నప్పుడు పెసరపప్పుని ఒక 30 to 45 minutes అయితే వాటర్లో నానబెట్టాలి అనమాట. వాటర్లో నానబెట్టిన తర్వాత రవ్వను, అంటే సారీ, ఓట్స్ని, రోల్డ్ ఓట్స్ కానీ మా నార్మల్గా రెగ్యులర్ ఓట్స్ ఉంటాయి కదా, ఆ ఓట్స్ని ఒక 3 to 4 minutes రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్, ఏది వేయకుండా. కొంచెం స్మెల్ వస్తుంది, అది చేసుకోవాలన్నమాట. చేసుకొని పక్కన పెట్టాలి. అది కాస్త చల్లారాక దాన్ని మిక్సీలో పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఓట్స్ని అనమాట. ఎస్, ఆ ఓట్స్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత పెసరపప్పుని నానపెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పుని ఏం చేయాలి అని అంటే, మనం తాళింపు కోసం కొన్ని ఐటమ్స్ చెప్పాను కదా, అంటే ఏమేమి ఐటమ్స్ చెప్పాను, క్యారెట్ తురుము కానీ, చిన్న చిన్న అల్లం ముక్కలు, ఇంకా కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పెప్పర్ పొడి, ఇవన్నీ వేయాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేసి ఆ నానబెట్టిన పెసరపప్పుని ఇందులో ఫ్రై చేయాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఫ్రై చేయాలి. సో మనం ఓట్స్ అయితే ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులోనే ఓట్స్లోనే ఆ ఓట్స్లోనే పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత అందులో ఈ ఏదైతే మనం తాళింపు ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని కూడా వేసేసి, బేకింగ్ సోడా వేసి, సాల్ట్ వేసుకొని మంచి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలన్నమాట. పెసరపప్పు మనకు ఇడ్లీలో అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే, కొంతమంది పెసరపప్పుని కూడా గ్రైండ్ చేసి ఇడ్లీ ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా దానిలోనే కలిపేస్తారు. అంటే అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ ఎక్కువగా ఉండేది మాత్రం ఇలా ఉంటుంది. సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, మరి మీరు ఎలా ప్రిఫర్ చేసుకుంటారో నాకు వాట్సాప్ చేసి చెప్పండి. సో ఇవన్నీ ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ దానికి ఆయిల్, లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ లాగా వాటిని వేసేసుకొని ఒక 2 to 3 minutes అంటే ఇడ్లీలు అయ్యాయా లేదా అని మనకు తెలుస్తుంది కదా, అలా చేసుకోవాలన్నమాట. సో ఈ వేడి వేడి ఇడ్లీలని మనము కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ, లేకపోతే టమాటో చట్నీ, అల్లం చట్నీ, దేంతో అయినా సరే సర్వ్ చేసుకొని తినొచ్చు అనమాట. అప్పుడు సూపర్ టేస్టీ, హెల్దీగా ఉంటుంది. ఎస్, మరి ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, ఇందులో స్పెషల్ ఏంటి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం సూపర్ ట్రాక్ విన్న తర్వాత.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: FM Rainbow 101.9.
6: Yes, మరి వేడి వేడి యమ్మీ యమ్మీ ఇడ్లీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇందులో క్యాలరీస్ అయితే 182-220 calories ఉంటాయన్నమాట. ఇక ప్రోటీన్ అయితే 10-12 grams ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 28-32 grams ఉంటుంది, ఫైబర్ 5-6 grams ఉంటుంది, ఫ్యాట్ వచ్చేసి 2-3 grams ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ క్యాలరీలు, బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ అన్నమాట ఇది. పెసరపప్పు మరియు ఓట్స్ కలవడం వల్ల హై క్వాలిటీ ప్లాంట్ ప్రోటీన్ అనేది మనకు అందుతుంది. అంతేకాకుండా తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్, అంటే బియ్యం ఇడ్లీతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మన డైజెషన్ని కూడా మెరుగుపరుస్తుంది అండ్ కాన్స్టిపేషన్ అలాంటిది ఉంటే నివారిస్తుంది. నూనె కూడా చాలా తక్కువ వాడబడుతుంది అన్నమాట. ఇందులో మనం చేసే ప్రాసెస్లో అసలు ఆయిల్ అనేది యూజ్ చేయం కదా. సో ఇన్ని పోషకాలున్న ఈ రెసిపీని నేనైతే ఆల్రెడీ ట్రై చేశా, మరి మీరు కూడా ట్రై చేసి నాకు వాట్సాప్ చేయండి ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ షోలో తప్పకుండా మీరు నాకు మెసేజ్

చేయండి. సో ఓట్స్లో ఉండే బీటా గ్లూకోజ్ ఫైబర్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అండ్ మన టమీ అనేది ఎక్కువసేపు నిండిన ఫీలింగ్ కలగడంలో యూజ్ అవుతుంది. పెసరపప్పు కూడా ప్రోటీన్ అన్నింటికి, గుండెకి కానీ లేకపోతే అన్నింటికి మేలు చేస్తుందన్నమాట. ఇది పిల్లలకు, జాబ్ చేసే వాళ్లకు, ఓల్డ్ పీపుల్స్కి, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచి రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది అండ్ 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పాకిస్తాన్ నుంచి సాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అయితే ఈ పథకంలో ఉన్న పలు అంశాలను సవాల్ చేస్తూ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలు సద్దుమణిగిన నేపథ్యంలో భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో పలువురు సర్వీసులో ఉన్న పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారుల బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అలాగే భద్రతను కూడా తగ్గించింది. మావోయిస్టులతో ముప్పుందన్న కారణంగా పలువురు రాజకీయ నాయకులు పౌరులకు కల్పిస్తున్న గన్మెన్ల సౌకర్యాలను కూడా ప్రభుత్వం తగ్గించింది. తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ సేవలను ఉపయోగించుకుని గంజాయిని వినియోగదారుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ల ద్వారా కోడ్ భాషలో గంజాయి ఆర్డర్లు తీసుకునే ఆ ముఠా ఔషధాల పేరిట పోస్టాఫీసుల్లో పార్సల్ బుక్ చేస్తూ గంజాయి సరఫరా చేసి 4 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై స్పందన తెలియజేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది.

జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ వేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహం పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర తీర్థయాత్ర చేపడతారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన రెండవ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు 40 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆదివారం నాడు లార్డ్స్లో జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏం మామా తిన్నానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: FM Rainbow 101.9.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ్య. మరి స్టూడియో క్లాక్ లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి, 10 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అవుతుంది. మరి బయట నేమో చాలా చల్లని వాతావరణం, ఒక పక్కనేమో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది కదా. ఈ టైంలో మనకు చిరాకు, కోపము, టెన్షన్ ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ అన్నీ మార్నింగే మన దగ్గరికి పిలవకుండానే వచ్చేస్తాయి. ఎస్, ఎందుకు వచ్చేస్తాయి? అవన్నీ రాకుండా నేనైతే నేను మిమ్మల్ని కంట్రోల్ చేస్తాను. మీ వెహికల్ పక్క సీట్లో కూర్చొని మీ మైండ్ని కాస్త కూల్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలా అని అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ సిగ్నల్ దగ్గర, మాదాపూర్ జంక్షన్ దగ్గర ఒక 190 సెకండ్స్, 150 సెకండ్స్, 120 సెకండ్స్ సిగ్నల్ దగ్గర ఉన్నారే అనుకోండి. ఒకవేళ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక్క నిమిషం అంటే ఆ రెడ్ లైట్ని చూడగానే అబ్బా ఇప్పుడు ఇంతసేపు వెయిట్ చేయాలా అన్న చిరాకు కోపం అయితే మనకు వచ్చేస్తుంది. సో మన లైఫ్లో ఇలాంటి చిరాకు కోపాన్ని, దీన్ని మనము ఒక విధంగా అంటే ఇంకొక వేలో ఆలోచించి చూసినట్లయితే అది మనకు చాలా చాలా చాలా యూస్ఫుల్ అవుతుందట. అది ఎలా ఆలోచించాలి, అది ఎలా యూస్ఫుల్ అవుతుంది అన్న దాని గురించి నేను చెప్పేస్తాను. బట్ ఇప్పుడే కాదు, సూపర్ ట్రాక్ తర్వాత వింటూనే ఉండండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం.

ఎస్, ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ నుండి సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మనం మాట్లాడుకుంటున్నాము అంటే సిగ్నల్స్లో. దీన్ని ఏమంటారు అని అంటే ఫ్రీ మెడికేషన్ బ్రేక్ అయినా అనొచ్చు, లేకపోతే రోడ్ సైడ్ థెరపీ అని కూడా అనొచ్చు అంట. మరి రోడ్ సైడ్ థెరపీ ఏంటి, ఫ్రీ మెడికేషన్ బ్రేక్ ఏంటి, పేర్లన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, అదేంటో చెప్పేస్తాను. మనకు రెడ్ లైట్ పడితే అందరూ చిరాకు పడతారు, కానీ దాన్ని ఒక 90 సెకండ్స్ కానీ 120 సెకండ్స్ కానీ ఫ్రీ మెడికేషన్ బ్రేక్ లాగా చూస్తే గనక చాలా చాలా యూస్ఫుల్ ఉంటుందట. అంటే ఆ ఒక్క నిమిషం గనక మనం లైట్గా తీసుకొని ఆ టైంలో మనం కాస్త ఏమంటారు మెడికేషన్ అంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉన్నట్లయితే గనక ఆ టైం అనేది మనకు భగవంతుడు మనకిచ్చిన ఒక ఫ్రీ థెరపీ బ్రేక్ లాగా ఫీల్ అయితే చాలా బాగుంటుందట. బండిని న్యూట్రల్లోకి తీసుకొని స్టీరింగ్ హ్యాండిల్ మీద నుండి చేతులు తీసేసి ఆ హారన్ల శబ్దాన్నన్నింటినీ పక్కన పెట్టేసి గట్టిగా ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని కొంచెం సేపు కళ్ళు మూసుకొని అట్లీస్ట్ ఒక 20, 30, 40, 50 సెకండ్స్ అయినా సరే సరిపోతుందన్నమాట. అలా ఆ సిగ్నల్ పడగానే ఎలాగో మనం పరిగెత్తుతాము, కాబట్టి అలా కాకుండా ఆ 90 సెకండ్స్ మనం కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే గనక మన లైఫ్లో మనకు అది దొరికిన ప్యూర్ మన టైం అంట. ఏమంటారు? ఎస్, మరి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, అది చాలా చాలా చాలా యూజ్ అవుతుందట. ఓకేనా? మరి ట్రై చేసేద్దాం, పోయేదేముంది. ఎస్, సూపర్ ట్రాక్ అయితే విందాం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగలమాయ. మాది స్టూడియో క్లాక్లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి, 24 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అవుతుంది. ఎస్, వీకెండ్ మస్తీ, వీకెండ్ వచ్చేసింది కదా. మరి వీకెండ్ రాగానే ఏం ప్లాన్ చేద్దాము అంటే, అందరూ రొటీన్గా ఏదో ఒక మాల్కి వెళ్ళడం, లేదంటే మల్టీప్లెక్స్లో సినిమా చూడడము, ఆఖరికి అక్కడ వెళ్ళి కాఫీ తాగేసి లేకపోతే డిన్నర్ చేసి అలా టైం పాస్ చేసి ఇంటికి వచ్చేయడం, ఇలా రొటీన్ లైఫ్ అని అనుకుంటారు చాలామంది. మరి అలా కాకుండా వీకెండ్ వస్తే చాలు మనకు, మన హైదరాబాద్లో చాలా చాలా చాలా చాలా ప్లేసెస్, చాలా అంటే చాలా ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. వాటన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసినట్లయితే లైఫ్ కూడా సూపర్గా ఉంటుంది, వీకెండ్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. మరి వీకెండ్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరి కోసం మంచి ఫీస్ట్ అన్నమాట మన హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్. ఏమంటారు? మరి అంతేకాకుండా కొన్ని కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి కూడా చాలా బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉంటాయి మనకు. అంటే హైదరాబాద్ అని అనగానే ట్యాంక్ బండో లేకపోతే సాలార్జంగ్ మ్యూజియమో ఇలా గుర్తుకొస్తాయి, అది ఒకప్పుడు. బట్ ఇప్పుడు బోల్డ్ అన్ని ప్లేసెస్, బోల్డ్ అన్ని వ్యూస్ మనకు హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. సో మన హైదరాబాద్ని ఎంజాయ్ చేయాలనుకుంటే టైమే సరిపోదు, అంతగా ఉంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో,

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకు వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోద జీవితం రంగుల మాయం. మరి అసలు మన హైదరాబాద్ గుండెల్లో ఎంతటి అద్భుతమైన ప్రపంచం దాగి ఉందో మనందరికీ తెలుసు. సో ఒక మంచి ప్లేస్ గురించి అయితే నేను మీకు చెప్పేస్తాను. 100 ఏళ్ల చరిత్ర, అద్భుతమైన శిల్పకళ, ప్రపంచంలోనే అరుదైన పుస్తకాల నిధులు, ఇవన్నీ మన పక్కనే ఉన్న మనం లైట్ తీసుకుంటున్నాము. సో గూగుల్ మ్యాప్లో ఎక్కువగా ఎవ్వరు వెతకని కానీ ఒక్కసారి వెళ్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని సీక్రెట్ స్పాట్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మనం తాజ్మహల్ చూడాలి అని అంటే ఆగ్రా వరకు వెళ్ళాల్సిన అవసరం లేదట. ఎందుకు అని అంటారా? ఎస్, చెప్పేస్తాను. మన సంతోష్ నగర్ దగ్గర ఉన్న పైగాహ్ టూమ్స్ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట హైదరాబాద్లో. ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడం అట ఇది. ఎందుకు ఇది అంత స్పెషల్ అని అంటే అక్కడ శిల్పకళ ఉంటుంది కదా, అంటే ఆ స్ట్రక్చర్, ఆ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, అది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందట. అది డైరెక్ట్గా చూస్తే కానీ ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేయలేము. అసలు పైగా టూమ్స్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు, అది కూడా చెప్పేస్తాను ఈ సాంగ్ తర్వాత. ఆ ప్లేస్ గురించి కొన్ని విషయాలైతే మీకు చెప్పేస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

ఎస్ మరి మన హైదరాబాద్లో దాగున్న ఒక సీక్రెట్ ప్లేస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సీక్రెట్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. పైగా టూమ్స్ అనేది, పైగా కుటుంబ సభ్యుల సమాధులు ఉంటాయన్నమాట అక్కడ. ఒకప్పుడు పైగా ఫ్యామిలీ చాలా బాగా ప్రసిద్ధి చెందింది. నిజాం రాజుల తర్వాత వాళ్ళు అత్యంత ప్రభావశీలులంట. అంతేకాకుండా పైగా అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే ఉన్నత స్థానం, అంటే రాజవంశానికి అత్యంత సన్నిహితమైన వర్గం అని దానికి అర్థం అన్నమాట. మరి ఈ సమాధులు హైదరాబాద్లోని పైసల్ బండా ప్రాంతంలో చార్మినార్కు దాదాపుగా ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 18వ శతాబ్దంలో ఇది చాలా చాలా ఫేమస్ అట. వీరు నిజాం రాజులకు సైనిక పరిపాలన సహకారం అందించేవాళ్ళు. మరి వీళ్ళ యొక్క సమాధుల నిర్మాణం ఉంటుంది కదా 18వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. ఇక్కడ మొదట సమాధి పొందిన ప్రముఖుల్లో అబ్దుల్ ఫతే ఖాన్ అనే అతను చాలా చాలా ఫేమస్. సో అక్కడ పాలరాతి పైన చెక్కిన సున్నితమైన జాలి డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ అయితే అసలు వర్ణనాతీతం అంట, చాలా చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి అంటే అక్కడ ఉండే రూమ్స్ కానీ, ఆ వాతావరణం కానీ, ఆ జాలి డిజైన్ ఉంటుంది కదా, ఆ రాయిలో ఉండే సున్నితమైన కళ ఉంటుంది కదా, అది చాలా చాలా చూసిన వెంటనే ఆశ్చర్యపోయేలా ఉంటాయట. మరి చరిత్ర ప్రేమికులు ఉంటారు కదా, ఇది ఒక అమూల్యమైన ప్రదేశం అనే చెప్పచ్చు. అండ్ ఫోటోగ్రఫీకి కూడా చాలా మంచి స్పాట్ అనే చెప్పచ్చు. ఈ శిల్పకళను అధ్యయనం చేసే విద్యార్థులకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నారన్నమాట. సో వీలైతే విజిట్ చేయండి. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మార్నింగ్ మార్నింగ్ మనము పాల ప్యాకెట్ తేవాలన్నా, కూరగాయలు కొనాలన్నా, ఏదైనా మెడిసిన్స్ తెచ్చుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, మన చేతిలో ఉండే మొట్టమొదటి ఐటెం ప్లాస్టిక్. ఎస్, మరి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఈ ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఎలా చుట్టేస్తున్నాయో మీ అందరికీ తెలుసు. దానివల్ల ఎంత హామ్ జరుగుతుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి మనందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ అలానే తీసుకొని వెళ్తూ ఉంటాము. ఎందుకు దేని గురించి ఇప్పుడు చెప్పాలి అని అనిపించింది అనుకుంటున్నారా? ఎస్, జూలై 3 ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీడే అన్నమాట. ఏదో ఒక డే ఉంటూనే ఉంటుందిలే లైట్ తీసుకో అని అనుకోకూడదు. ఎందుకంటే మనం జస్ట్ ఒక 10 నిమిషాలు అంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు

నిమిషాలు వాడి పారేసే ఆ ఒక్క సింగిల్ యూజ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, అది భూమి మీద కరిగిపోవడానికి అక్షరాల మనకు 500 ఇయర్స్ అవుతుందన్నమాట. అంటే ఈరోజు మనం వాడే కవర్ మన మనవళ్ళు, ముని మనవళ్ళు, ఇంకా ముని వాళ్ళు మనవళ్ళు వాళ్ళంతా ఉండే వరకు ఈ భూమి పైన అది ఉంటుందన్నమాట. అది నీటిని విషపూరితం చేస్తూనే చేస్తూనే ఉంటుంది. ఏమంటారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన హైదరాబాద్ని కానీ, మన చుట్టూ ఉండే ప్రదేశాలను కానీ, మన ఎన్విరాన్మెంట్ కానీ ప్లాస్టిక్ మురికి కూపం కాకుండా ఎలా కాపాడుకోవాలి, ప్రాక్టికల్గా ఎలా ఉండాలి అన్న దాని గురించి జస్ట్ అయితే మాట్లాడుకుందాం. బట్ ఈ ట్రాక్ తర్వాత చెప్పేస్తాను. వీటిని ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. బేబీ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర గారు పాడిన ఓ రే.

ఎస్ మరి ఈ రోజు అంటే జూలై 3 ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కదా, మనము ఈ రోజు నుండి ఒక కొత్త ట్రెండ్ అని స్టార్ట్ చేద్దాం. ఒక మంచి డిజైనర్ క్లాత్ బ్యాగ్ని మీ బైక్ డిక్కీలోనో లేదా కార్లోనో ఎప్పుడు రెడీగా ఉంచుకోండి. షాప్ వాడు మనం ఏదైనా తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్ ఇస్తుంటే, నో థ్యాంక్ యూ భయ్యా, నా దగ్గర నా ఓన్ స్టైలిష్ బ్యాగ్ ఉందని చాలా ప్రౌడ్గా కిక్కిచ్చేలాగా చెప్పాలన్నమాట. అలా చెప్తే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఎస్, మనం ఇంట్లో మిగిలిపోయిన ఏవైనా కూరగాయలు లేకపోతే ట్రాష్ అదంతా ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్లో పడేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అది అంటే కొన్ని మూగ జీవాలు, రోడ్ పైన ఉండే కొన్ని జీవాలు ఆహారం అనుకొని ప్లాస్టిక్ కవర్స్ని కూడా తినేస్తూ ఉంటాయి. సో అలా చేయకుండా వాటిని ప్రాపర్గా ఎలా అయితే పడేస్తే అవి యూజ్ అవుతాయో అలానే వాటిని ట్రాష్లో వేయాలన్నమాట. సో ఒక చిన్న ఛాలెంజ్ కూడా తీసుకోవచ్చు మనం. ఏంటి అని అంటే, ఈ రోజు నుండి దాదాపుగా ఒక 5 డేస్ 6 డేస్ లేకపోతే 1 వీక్ ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా నేను ఇంటికి రానివ్వను అని మీది మీరు ప్రామిస్ చేసుకోండి. నేను యూజ్ చేయను, ఇంట్లోకి కూడా రానివ్వను అని ప్రామిస్ చేసుకోండి. అలా కాస్త మెల్లమెల్లగా మనకు బాడీకి అలవాటైపోతుంది, మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎస్, మరి ఇది ఇవాల్టి వందనం షో. మరి నేనైతే చాలా చాలా ముచ్చట్లు మీకు చెప్పేశాను, ఇవన్నీ మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు. స్టూడియో క్లాక్లో టైం కూడా అయిపోతుంది, 9:54 దాటి 40 సెకండ్లు అవుతుంది. మరి ఇవాల్టి షోకి అయితే నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి మంచి టాపిక్స్తో మంచి ముచ్చట్లతో వచ్చేసాను. సో అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. 10 గంటలకు వార్త ముఖ్యాంశాలు వింటారు, వార్త ముఖ్యాంశాల అనంతరం నెక్స్ట్ షో మీకోసం రెడీగా ఉంటుంది. బాయ్ బాయ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం ఉత్పాదకత పెంచే లక్ష్యంతో 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం పత్తి ఉత్పాదకత మిషన్ను వ్యవసాయ శాఖ గురువారం నాడు ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా వ్యవసాయ శాఖ సంచాలకుల కార్యాలయంలో రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈ తెల్లవారు సమన కంభం వై జంక్షన్ సమీపంలో వేగంగా వస్తున్న ఎరువుల లారీ ఆగి ఉన్న ఆటో ఢీకొనడంతో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 3 అక్కడికక్కడే మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఒక చిన్నారి గాయాలతో మరణించింది. గాయపడిన వారిని గిద్దలూరు కంభంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్యారిస్లో బీఎన్పీ పారిబా గ్రూప్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఫ్లయింగ్ వేల్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ బాగాన్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ బలాన్ని గెరడిన్ ప్రశంసించారు. భారత్ను కీలక కేంద్రంగా చేసుకుని తమ తయారీకి సంబంధించిన మొత్తం పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫ్లయింగ్ వేల్స్ చూస్తోందని బాగాన్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ కొత్తగా ఎన్నికైన సభ్యుల కోసం 2 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు కోల్కతాలో ప్రారంభిస్తారు. కమిటీ వ్యవస్థలు, ఆర్థిక పర్యవేక్షణ, పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తారు. గంగానది పునరుజ్జీవనం కింద కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. నైరుతి ఋతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో తొలి అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: कभी कभी एक अच्छी बात, एक अच्छा गाना और एक अच्छी कंपनी जो है वो पूरा दिन बदल देती है। हेलो, वेलकम ऑल ऑफ यू टू नमस्ते, हेलो, आदाब। और मैं हूँ आपके साथ आरजे रवली ऑन FM रेनबो 101.9, जहाँ हर बात होगी दिल से और हर गाना मूड के नाम और हर पल होगा सिर्फ आप ही के लिए। वेल, कहते हैं कि लाइफ इजंट अबाउट वेटिंग फॉर द परफेक्ट मोमेंट, इट्स अबाउट मेकिंग एवरी मोमेंट वर्थ रिमेम्बरिंग। तो चलिए आज के इस सफ़र को भी बनाते हैं हम थोड़ा सा म्यूजिकल, थोड़ा मीनिंगफुल और बहुत सारा एंटरटेनिंग। तो कहीं मत जाइए, थोड़ा वॉल्यूम बढ़ा लीजिए और स्माइल और बढ़ा लीजिए, और चलिए शुरू करते हैं आज का हमारा ये शो। बट उससे पहले एक छोटा सा अंतराल और उसके बाद हम नमस्ते हेलो आदाब के साथ हमारे शो के साथ आगे बढ़ते हैं। तो बने रहिएगा ओनली ऑन FM रेनबो 101.9।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతుంది. ఈ కీలక భేటీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరవుతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలాగా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపైన ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. కాంగ్రెస్, పీఆర్ఎస్ రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించేందుకు తేదీ, సమయం, వేదిక నిర్ణయించడానికి బీజేపీ సిద్దంగా ఉందని, ఇరు పార్టీలు ముందుకు రావాలని సవాల్ విసిరారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాల ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలోని ఓటర్ల సహాయార్థం జిల్లా ఎన్నికల అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటర్ల ప్రత్యేక ముసాయిదా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గల ఈఆర్ఓ కార్యాలయాల్లో 16 ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. భారత నౌకాదళానికి చెందిన తూర్పు ఫ్లీట్ నౌకలు ఉదయగిరి, కవరత్తి, శక్తి నిన్న సింగపూర్లోని చాంగి నేవల్ బేస్కి చేరుకున్నాయి. ఈ పర్యటన ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన సుదీర్ఘ సంబంధాలకు నిదర్శనమని, అలాగే ఆగ్నేయాసియా ప్రాంతంలో భారత నౌకాదళం కొనసాగిస్తున్న కార్యాచరణ మోహరింపులో ఇదొక భాగమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లోని చాలా ప్రాంతాలు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుంచి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.
2: आप सुन रहे हैं नमस्ते हेलो आदाब और मैं हूँ आपके साथ आरजे रवली ऑन एफएम रेनबो 101.9. तो दोस्तों, बारिश का मौसम मतलब अक्सर हमारे दिमाग में एक पिक्चर आता है, राइट? द परफेक्ट मानसून पिक्चर ऑफ चाय पकोड़ा और वो ठंडी ठंडी हवा. मतलब सोचने में ही कितनी सुकून मिलती है. लेकिन जितना प्यारा ये सीज़न लगता है, उतना ही अपनी हेल्थ का एक्स्ट्रा ख्याल भी ज़रूरी होता है हमें रखना, क्योंकि रेनी सीज़न में ह्यूमिडिटी, डैम्पनेस और कभी कभी कंटामिनेटेड वाटर की वजह से बैक्टीरिया और वायरस भी काफ़ी एक्टिव हो जाती हैं, है ना? और इसीलिए इम्यूनिटी स्ट्रॉन्ग रखना इज़ अ मस्ट. तो गुड न्यूज़ ये है कि सिर्फ कुछ सिंपल सुपर फूड्स अपने डेली डाइट में ऐड करके आप अपनी बॉडी को नेचुरली स्ट्रॉन्ग बना सकते हो. तो चलिए देखते हैं जल्दी से कि कौन से ऐसे ये सुपर फूड्स हैं जो हमारे हेल्थ हीरोज हैं और जिन्हें हम इंक्लूड कर सकते हैं इन दिस चेंजिंग वेदर. बट आफ्टर राइट सो आफ्टर दिस अनदर ट्रैक, सो स्टे ट्यून्ड विथ मी.

0: ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: FM Rainbow 101.9.
3: आप सुन रहे हैं नमस्ते हेलो आदाब ऑन एफएम रेनबो 101.9 ऑन स्टूडियो क्लॉक में वक्त हुआ है 12:39:18. हम बात कर रहे हैं वाई वेकेशंस के बारे में और कैसी ट्रैवल एक लक्जरी बन चुकी है, साइलेंस एक लक्जरी बन चुकी है दैट आप

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: FM Rainbow 101.9. वेलकम बैक, आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन, और मैं हूँ आपके साथ आरजी रावली। तो बात करते हैं हमारे अगले कॉलर से, जानते हैं कि उनका फेवरेट टाइम क्या है दिन का। हेलो
1: रावली गारु, सुबह सुबह मध्याहन बागुनारा मैडम गारु,
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానమ్మా, చదువు బాగుందమ్మా. నాకైతే మార్నింగ్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఫైవ్ టు సిక్స్
0: ఓకే,
1: ఎందుకంటే మార్నింగ్ 5 o'clock లేస్తాను, మంచిగా బ్రష్ గిట్ట చేసుకున్న తర్వాత మంచిగా అరగంట 40 minutes వాకింగ్ చేసుకుంటాను, యోగా ఇవన్నీ చేసుకుంటే ప్రశాంతం ఎంత బాగుంటుంది. ఆ టైంలో కూడా ఎక్కువ ఇది ఉండదు, ఏదుండదు, పొల్యూషన్ ఉండదు, అల్లర్లు ఉండవు, ఏం సౌండ్స్ గిట్ట ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది నాకు అనిపిస్తుంది.
0: ఓకే, సో ఎర్లీ మార్నింగ్ ఆ టైం మీకు చాలా ఇష్టం?
1: 5 to 7
0: రైట్
1: మేడం. సాంగేణి మేడం షోలే మూవీలో ఏ దోస్తి హమ్ నహీ చోడెంగే మేడం పాడు చాందోలేని మేడం.
0: రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాల్. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రైట్, తో జసే మేనే ఆజ్ ఆప్సే పూచా హై కి ఆప్కా ఫేవరెట్ వక్త్ క్యా హై దిన్ కా ఎస్పెషల్లీ. ఆర్ జబ్ భీ హమ్నే మార్నింగ్ ఫేవరెట్స్ కే బారే మే బాత్ కి, జిన్హే ఫేవరెట్ టైమ్ మార్నింగ్ లగ్తా హై యా కిసీ కే లియే షామ్ కా వక్త్ హోతా హై, తో వైసే హీ నైట్

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
6: वेलकम बैक. आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9. वेल, स्टूडियो क्लॉक में वक्त हुआ है 1:56:53, यानी कि वक्त का इशारा हो चुका है कि आपका और मेरा वक्त यहीं पे ख़त्म होता है. बट आपके लिए जश्न हैदराबाद लेके अगली आरजी रेनू बिल्कुल तैयार है स्टूडियोज में, तो आप भी उनके साथ इंटरेस्टिंग कहानियाँ और डेलिकेसीज के बारे में सुन सकते हो. तो आपसे मुलाकात जो है होगी अगले हफ्ते. तब तक के लिए सुनते रहिए एफएम रेनबो 101.9. दिस इज़ आरजी रवली साइनिंग ऑफ फॉर टुडे.

0: FM Rainbow 101.9.
1: హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే రేణు. మీరు వింటున్నారు జేష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. వెదర్ అయితే చాలా బాగుంది, ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలనిపిస్తోంది నాకైతే. ఇలాగే వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అనిపించవచ్చు కదా, హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా అనుకోవచ్చు. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్తగా ఏమున్నాయి, ప్లేసెస్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ హైదరాబాద్ని విజిట్ చేయడానికి ఎవరైనా టూరిస్టులు వస్తే వాళ్ళకి ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, హైదరాబాద్లో ఏంటి స్పెషల్ అనేది ఇవాళ మన షోలో మాట్లాడుకోబోతున్నాం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జేష్ని హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు.

0: ఈ ఎస్ జూన్ పోతే జూలై మాసం నిజంగా అద్భుతంగా ఉంటుంది కదా. మీరు వింటున్నారు జస్నే హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా వస్తున్నామో మీరు రెడీగా ఉండండి మమ్మల్ని బయటకు తిప్పడానికి. ఇట్లా చాలామంది మనకి ఫోన్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు మంచి బిర్యానీ తినాలి అని ఉత్సాహంగా ఉంటారు కదా. అయితే ఎవరైనా హైదరాబాద్కి కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఏమున్నాయి టేస్ట్ చేయాల్సినవి, చూడాల్సినవి పక్కన ఉంచితే తినాల్సినవి ఏమున్నాయి స్ట్రీట్ ఫుడ్లో అందులోనూ అనేది ఇవాళ మనము ఈ వన్ అవర్లో మాట్లాడుకోబోతున్నాం. జస్నే హైదరాబాద్లో హైదరాబాద్ అంటేనే టేస్టీ ఫుడ్స్కి, డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్కి, బిర్యానీస్కి, స్వీట్స్కి, ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్కి పెట్టింది పేరు. ఇక స్నాక్ ఐటమ్స్ అయితే చెప్పక్కర్లేదు, సాయంత్రం అయిందంటే చాలు హాట్ హాట్ ఇరానీ టీతో ఉస్మానియా బిస్కెట్లు, పైన్ బిస్కెట్లు, మిర్చి బజ్జీలు, ఇలా రకరకాలుగా ఇంకా నైట్ అవుతున్న కొద్ది బిర్యానీ వరకు ఆ స్నాక్ ఐటమ్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటి, ఇక్కడున్న సంస్కృతి ఏంటి, ఖచ్చితంగా జబర్దస్త్ అనిపించే ఒక 8 ఐటమ్స్ అయితే నేను మీకు చెప్తాను స్ట్రీట్ ఫుడ్లో ఉన్నటువంటివి, ఎవరైతే హైదరాబాద్కి కొత్తగా వస్తారో వాళ్ళు టేస్ట్ చేయాల్సినవి. సో మాట్లాడుకుందాం నెక్స్ట్ ఈ పాట తర్వాత. వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయి.

0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: FM Rainbow 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: జ్యోష్ణి హైదరాబాద్ వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే రేణు. హైదరాబాద్లో టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ చాలానే ఉన్నాయి. అందులోనూ ఎవరైనా కొత్తగా హైదరాబాద్కి వస్తే మాత్రం ఖచ్చితంగా పత్తర్కా గోష్, ఉస్మానియా బిస్కెట్స్, షవర్మా, ఆప్రికాట్ డిలైట్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అయితే ముందుగా లుక్మీ గురించి చెప్పాలి. మసాలాతో కూడిన కీమా నింపిన, అంటే ట్రయాంగిల్ లేదు అంటే స్క్వేర్, క్రిస్పీ క్రిస్పీగా ఉండేటువంటి లుక్మీ చపాతీకి మధ్యలో పెట్టి ఇవ్వడము అద్భుతంగా ఉంటుంది స్నాక్. అయితే చాలా హాట్గా తింటేనే ఇది బాగుంటుంది అని చెప్తూ ఉంటారు లుక్మీ అనేది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లుక్మీ అనేది కామెంట్ చేయండి. తర్వాత పత్తర్కా గోష్, గ్రానైట్ రాయి పైన నెమ్మదిగా వండుతారు దీన్ని. అయితే మ్యారినేట్ చేసిన తర్వాత మీట్ దీనే, ఆ మీట్నే పత్తర్కా గోష్ అని అంటారు. ఇక ఇది దీని ప్రత్యేకత. అయితే ఒక దాని నుంచి పొగ నుంచి వచ్చే వాసనే ఒక అద్భుతమైన ఇంట్రెస్ట్ని కలిగిస్తుంది మనకి తినాలి తినాలి అని చెప్పి. సో పత్తర్కా గోష్ అనేది ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సింది హైదరాబాద్కి ఎవరైతే కొత్తగా వస్తారో. అండ్ తర్వాత అందరికీ తెలిసిందే స్పెషల్, హైదరాబాదీ స్పెషల్ హలీం. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు జ్యోష్ణి హైదరాబాద్.

0: FM Rainbow 101.9
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్
0: FM Rainbow 101.9

అసలు సిసలైన నిజామీ రుచులు, అసలు సిసలైన తెలుగుదనం ఉట్టుపడే రుచులు అన్నీ కూడా జష్నే హైదరాబాద్లో మీకోసం ఈరోజు మోసుకొచ్చాను. మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదైనా సరే, ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు సాయంకాలం ఎవరైనా కొత్తగా హైదరాబాద్కి వచ్చినా రాకపోయినా ఇక్కడ టేస్ట్ చేసే స్నాక్ ఐటమ్స్ అయితే బోల్డ్ అనే ఉన్నాయి. ఇక ఇందాక నేను అన్నట్లుగా మనం హలీం గురించి చెప్పాలి అంటే అసలు ఒకరోజు సరిపోదు, చాలా రోజులే పడుతుంది. అన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా మన హలీం గురించి తక్కువే అవుతుంది. బికాస్ హైదరాబాదీస్ అందరూ ఇష్టపడే హలీమ్ గోధుమలు, మీట్, పప్పులతో నెమ్మదిగా వండేటటువంటి చిక్కటి కూర, దాని మీద నెయ్యి వేయించిన ఉల్లిపాయలు, పుదీనా వేసి ఇస్తూ ఉంటారు. ఇంకా దానికోసం రంజాన్ సీజన్లో ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు, రంజాన్ ఎప్పుడొస్తుంది, హలీం ఎప్పుడు తినాలి అని చెప్పి. సో ఆ నెలంతా కాకుండా ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్స్లో కూడా ఎప్పుడు హలీం అనేది అవైలబుల్గా ఉంటూనే ఉంటుంది. ఇక హైదరాబాద్లో చెప్పాలి అంటే బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా ఫేమస్, బన్ మస్కా కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్ సైడ్ స్టాల్స్లో కనిపించే చాలా సింపుల్గా ఈజీగా మెత్తటి బ్రెడ్, స్లైసీ క్రిస్పీ స్ట్రీట్ స్టైల్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ కూడా టేస్ట్ చేయాల్సిందే అది కూడా. అండ్ అంతేకాకుండా సమోసా, ఫస్ట్ ఎగ్ చాయ్, ఎగ్ సమోసా, ఇదొక లాంగ్ లాంగ్ స్టోరీ. చాయ్ ఉండాల్సిందే, సమోసా ఉండాల్సిందే. ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా, లవర్స్ కలిసినా, ఆఫీషియల్ మీటింగ్స్లో అయినా, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూర్చున్నా, గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళకి ఆ చాయ్, ఆ తర్వాత సమోసా ఖచ్చితంగా ఉండాల్సిందే. సమోసాలో రకరకాల సమోసాలు, బట్ హైదరాబాద్లో దొరికే సమోసా అయితే స్పెషల్ సమోసా విత్ చాయ్. ఎక్కడ కూర్చున్నా కూడా మాటలతో పాటు మనకి కంపెనీ ఇచ్చేది, సింగిల్గా కూర్చున్నా కూడా సింగిల్ చాయ్, సింగిల్ సమోసా కూడా తిని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా సింగిల్గా వెళ్ళి? డూ కామెంట్ మీ. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. మనం హైదరాబాద్లో తప్పకుండా రుచి చూడాల్సినటువంటి స్ట్రీట్ ఫుడ్ ఏంటి అని ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ అందులోనూ హైదరాబాద్కి కొత్తగా ఎవరైనా వస్తే ఏమేమి ఇక్కడ మనము వాళ్ళకి టేస్ట్ చేయించవచ్చు అనేది కూడా నేను చెప్తూ ఉన్నాను. మీ చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, డెఫినెట్గా ఇవన్నీ అయితే మీరు టేస్ట్ చేయించండి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ నేను చెప్పాల్సినవి. సో మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండండి జష్నే హైదరాబాద్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: అసలు సిసలు తెలుగు రుచుల గురించి మాట్లాడుకుంటున్నాము, నిజామీ రుచుల గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ స్ట్రీట్ స్పెషల్ ఐటమ్స్ గురించి జస్ట్ హైదరాబాద్లో ఇవాళ నేను మీకు చెప్తున్నాను. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదేమైనా కూడా ఇక్కడ కొంచెం నూనెలు నెయ్యిలు మసాలాలు వాడడం ఎక్కువే, ఎందుకంటే ఎలా అయితే స్వీట్ ఐటమ్స్ ఉంటాయో అట్లాగే హాట్ ఐటమ్స్ కూడా ఉంటాయి, ఎలా అయితే హాట్ ఐటమ్స్ ఉంటాయో అలాగే స్వీట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ కూడా పోటీ పడుతూ ఉంటాయి, దేనికి అదే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బికాజ్ మనం ఈ స్నాక్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇందాక నేను సమోసా గురించి చెప్పాను కదా, అందులో స్పెషల్ కీమా సమోసా అండ్ ఆలూ సమోసా, రెండిట్లో ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు కదా. సో అందుకే ఒకటేమో ఓన్లీ బంగాళాదుంపల స్టఫింగ్, ఇంకొకటేమో బంగాళాదుంపలు ప్లస్ మసాలా దినుసులు మీట్ కీమా కలిపి కరకరలాడేంతవరకు వేయించేటటువంటి సమోసా, అదే కీమా సమోసా. అండ్ ఇంకోవైపు ఆలూ సమోసా, సో ఆనియన్ సమోసా, ఇంకా స్వీట్ కార్న్ సమోసా, ఇలా రకరకాల సమోసాలు అయితే ఉన్నా ఏది ఉన్నా అలా పెద్దగా ఒక సమోసా ఒక చాయ్, ఇంకా అక్కడే అయిపోయాను నేను కదా. యా, ఎందుకు అంటే అదొక ఎమోషన్. టీతో సమోసా, టీతో ఉస్మానియా బిస్కెట్ అనేది హైదరాబాదీలకి ఒక ఎమోషన్ అని చెప్పాలి. అది అదంతే అబ్బా, ఇంకా దానికి వేరే మాటలు ఉండవు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయ్యిందంటే చాలు, మరి అల్టిమేట్ ఏదైతే కలయిక ఉందో అది నేను చెప్పాను కదా, ఉస్మానియా బిస్కెట్ ఇరానీ చాయ్ అని చెప్పి. అండ్ దాని తర్వాత దోశలు కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్, గ్రీన్ గ్రామ్ దోశ, క్లాసిక్ వెన్న దోశ, పెసరట్టు, దోశలు రకాలు జస్ట్ హైదరాబాద్లో నేనే చెప్పాను దోశలో ఉండే రకాలు. సో అన్నింటినీ మనకి ఫేమస్ అంటే కొన్ని ఏళ్ల నుంచి అంటే దాదాపు 50+ 70+ ఇయర్స్ నుంచి ఉన్న బళ్ళు కూడా ఉన్నాయి మన ఓల్డ్ సిటీలో దోశలకి ఫేమస్గా ఉన్నవి. సో ఆ నేమ్స్ నేను ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు, మీకు తెలిసే ఉంటుంది కాబట్టి. సో దోశ అనేది ఇక్కడ స్పెషల్, అందులో రకరకాలుగా కొత్తగా ఇన్నోవేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈవినింగ్ అయిందంటే ఇది కూడా మన స్నాక్ ప్లేస్లో డెఫినెట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని మాట్లాడుకుందాము. ఏదేమైనా కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి మనకి స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకు గుర్తొచ్చేది, నాకైతే సింధీ కాలనీ, అద్భుతమైన చాట్ ఐటమ్స్. పానీపూరి లవర్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఈవినింగ్ అక్కడికి వెళ్ళిపోండి. అండ్ అక్కడ దోశలు కానివ్వండి, చాట్ ఐటమ్స్, పానీపూరి, ఓ ఐస్ క్రీమ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. వెజిటేరియన్లో మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు సింధీ కాలనీలో మీకు దొరుకుతుంది. అండ్ అది స్వర్గధామం అనే చెప్పాలి శాకాహారులకి. తర్వాత మొహన్జాయి మార్కెట్లో ఐస్ క్రీమ్స్, ఫలూదా, సమోసాలు ఇందాక నేను చెప్పాను, ఇవన్నీ ఫేమస్. అండ్ చార్మినార్ ఓల్డ్ సిటీ, అసలు సిసలైన హలీంకి కబాబ్లకి ది బెస్ట్ ప్లేస్ అంటే చార్మినార్ అండ్ ఓల్డ్ సిటీ. అండ్ గచ్బోలి ఆ ఏరియాస్లో అయితే ఇంకా మిడ్ నైట్ బిర్యానీలు, ఎగ్ రోల్స్, షవర్మాలు ఇట్లాంటివన్నీ. హైదరాబాద్లో ఏ కార్నర్కి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా మనకి ఫుడ్కి అయితే డోకా ఉండదు కదా. సో అద్భుతమైన రుచుల్ని ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకైతే ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది హైదరాబాద్. వెంటనే ఉండండి జస్నే హైదరాబాద్, నేను ఆర్జరీను ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, జష్ని హైదరాబాద్ వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ. ఇవాళ మనం హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్పెషల్గా ఇక్కడ దొరికే కొన్ని మెయిన్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ కాబట్టి కొన్ని మెయిన్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అయితే నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది స్వీట్స్ గురించి. డబుల్ కమీటా కావచ్చు, తర్వాత ఆప్రికాట్ డిలైట్ కావచ్చు, ఇంకా కుర్బానీ కమీటా. అసలైతే ఆప్రికాట్ డిలైట్ కుర్బానీ కమీటా స్ఫూర్తితో రూపొందింది. అయితే ఇదే ఆప్రికాట్ డిలైట్ మనం భోజనం చేసిన తర్వాత అలా తీపి గుర్తుగా భోజనం మనకు ఉండాలని సరైన ఎంపిక ఏదైనా ఉంది అంటే ఆప్రికాట్ డిలైట్ అనే చెప్పాలి. ది బెస్ట్ స్నాక్ ఐటమ్ ఏదైనా ఉంది అని అంటే ఇదే అని చెప్పాలి. తర్వాత డబుల్ కమీటా గురించి ఎంత చెప్పినా తక్కువే. కుంకుమపువ్వు పాకం, తర్వాత కండెన్స్డ్ మిల్క్తో నానబెట్టి మనం చేసేటటువంటి ఒక సాంప్రదాయమైన హైదరాబాదీ బ్రెడ్ పుడ్డింగ్ డెజర్ట్. సింపుల్గా చెప్తే అది ఎలా చేయాలి ఏంటి అనేది చేసే వాళ్ళకి తెలుస్తుంది, అండ్ రుచి ఎలా ఉంటుంది అనేది

తినే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ కొన్ని నేమ్స్ మాత్రమే ఇవాళ మనం మెన్షన్ చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అండ్ ఎవరికైనా మీరు చెప్పాలనుకున్నా మీరు కూడా గుర్తు చేసుకొని ఎప్పుడైనా వీకెండ్లో, రేపు ఎలా వీకెండ్ కాబట్టి బయటికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఏదైనా టేస్ట్ చేయాలి అనుకున్న మీరు కూడా, హైదరాబాద్కి కొత్తగా వచ్చిన వాళ్ళనే కాదు మీరు కూడా చేయాలి అనుకుంటే ఇవన్నీ. ప్లేసెస్ గురించి కూడా ఇందాక మాట్లాడుకున్నాము. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్నట్లుగా గల్లీ గల్లీకి మనకి ఏదో ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉండనే ఉంటుంది. అండ్ లంచ్ ఐటమ్ అయినా సరే, స్నాక్ ఐటమ్స్ అయినా సరే, డిన్నర్ ఐటమ్స్ అయినా సరే, నిత్యం రద్దీతో కిటకిటలాడే స్టాల్స్ కూడా స్ట్రీట్ స్ట్రీట్కి ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్స్. సో అవన్నీ కూడా మీరు టేస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా జష్నే హైదరాబాద్ని గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి FM 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమర్నాథ యాత్రను చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులకు రాసిన లేఖలో వార్షిక అమర్నాథ యాత్రను దేశ ఆధ్యాత్మిక సాంప్రదాయం సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు.

రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న తరుణంలో భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత వృద్ధి తదుపరి దశను నడిపించడానికి సిద్ధంగా ఉందని ప్యారిస్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సాంకేతిక పురోగతి, ఇంధన పరివర్తన ఈ మార్పులకు కారణాలని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్&బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయలతో చేపట్టే 34 ప్యాకేజీల రోడ్డు పనుల్లో ఈ జూలై నెలలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వర్షాకాలం ముగిశాక 3 షిఫ్టుల్లో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కేటీఆర్, హరీష్ రావు చేసిన అప్పులను

నెలలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వర్షాకాలం ముగిశాక 3 షిఫ్టుల్లో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కేటీఆర్ హరీష్ రావు చేసిన అప్పులను తక్కువ చేసి చూపిస్తూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా సాగుతున్న ఈ అసత్యాలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, లేదంటే వ్యవస్థలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు పీపీటీ ఆధారాలతో సమాధానమిచ్చారు. జూపల్లి సవాల్ను తిప్పికొడుతూ వాట్సాప్లో పంపిన ఆధారాలు చూశాకైనా నిజాయితీ ఉంటే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకూడదనే ఉపాధి హామీ పథకంపై కోర్టులో కేసులు వేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పని దినాలను 125 రోజులకు పెంచితే కేసు వేస్తారా అని సవాల్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. ముంబైతో పాటు మహారాష్టలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 150 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఐఎండీ ముంబైకి రాబోయే 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర బృందాలను అప్రమత్తం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ನೀನು ಅರ್ಜಿರೇನು ಮೇರ್ವೆಂಟನರು ಡಬಲ್ ಕಾಮೇಟಾ ಆಲ್ ಯಾನ್ ಆಕಾಶವಾಣಿ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ ರಂಗುಲಮಯ. ఇవాల స్పెషల్ డేస్ ఏంటి అండ్ ఈ డబుల్ కామేటాలో స్పెషల్ ఏంటి ఈ వన్ అవర్లో మనం మాట్లాడుకుందాము. అయితే ఈరోజు ఒక స్పెషల్ డే ఉందండి. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా నేను ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం, ఎన్నిసార్లు కూరగాయలు మార్కెట్కి వెళ్ళినా నా సంచి నేను క్యారీ చేసినా అదేంటో కానీ వాళ్ళ కూరగాయలు నా సంచిలో వేయడానికి పెద్ద ప్రాబ్లం, అర్థమే కాదు. ప్లీజ్ నాకు కవర్ ఇవ్వకండి అని అంటే మీరొక్కరు వద్దంటే కాదా, వేరే వాళ్ళు కూడా ఇలా చెప్తేనే కదా అని ఏదేదో స్టోరీ చెప్పింది ఒక ఆవిడ. ఓకే, దాని పక్కన పెడితే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఎప్పుడైనా ఎదురైతే మాత్రం ఈరోజు ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే, అంటే ప్లాస్టిక్ బ్యాగ్ నో చెప్పే డే. మనకి వద్దు ప్లాస్టిక్ బ్యాగ్, బికాస్ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఈరోజు. ప్రతి సంవత్సరం జూలై 3న నిర్వహిస్తూ ఉంటారు. ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పుని ఎంత పొంచి ఉందో మనకి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎన్నో ఎన్జిఓస్ కానివ్వండి, సామాజికవేత్తలు, సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు. బట్ ఇప్పటికీ కూడా మనలో మార్పు రావట్లేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన పర్యావరణ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ముఖ్యంగా దీన్ని మనం రీసైకిల్ చేయలేము. క్యారీ బ్యాగ్స్, బాటిల్స్ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే భూమిలోకి అండ్ వాటర్లోకి కలవలేవు. దానివల్ల అక్కడుండే జీవులు కూడా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పు వాటిల్తోంది. దీనికి మనం ఏం చేయొచ్చు అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతో పాటు ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్, కంపోస్టింగ్,

0: వీటి గురించి అంటే ప్రజల్లో మనం చైతన్యాన్ని కల్పించడం కూడా మనం చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇప్పటికీ చాలామందిలో అస్సలు అస్సలు అస్సలు మన ఆరోగ్యం గురించి కానీ, మన నేల గురించి కానీ, మన వాటర్ గురించి కానీ, మన ఎయిర్ గురించి కానీ భయం అనేది రావడం లేదు. ఇది రావాలి. ఒక్కసారి ఆలోచించండి, ప్లాస్టిక్ సంచులన్నీ సముద్రంలో పడిపోతే అక్కడ ఉన్నటువంటి చేపలు, తాబేళ్ళు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఎంత బాధపడుతున్నాయో. సముద్ర కాలుష్యం అవుతోంది, ఆరోగ్య ప్రమాదాలు జరుగుతున్నాయి, డ్రైనేజీ మూసుకుపోతోంది, వనరులు కూడా వృధా అవుతున్నాయి. పరిష్కారం ఏంటి మరి దీనికి అంటే మన చేతుల్లోనే ఉంది. నో నో, ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తుంటే నో చెప్పండి. దానికి బదులుగా జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, కాగితం సంచులు ఇవన్నీ వాడండి. సో అప్పుడే ఈ డేని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి ఒక రీజన్ ఉంది కాబట్టి దానికి మన బాధ్యత, మన వంతుగా అది మన బాధ్యత. మనం బాగుండాలి అనుకుని పనిచేస్తూ ఉంటాం కానీ ఇట్లాంటివన్నీ అసలు పట్టించుకో మనకి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. సో ప్లీజ్ ఇట్లాంటివి విన్నప్పుడు కొంతవరకైనా ఎవరో చేయట్లేదు నేనెందుకు చేయాలని కాదు, ముందు మనం చేద్దాం. వెంటనే ఉండండి డబుల్ కమీటా ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: FM Rainbow 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: FM Rainbow 101.9.

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: మీరు నిద్ర ఎప్పుడు లేస్తున్నారు? అంత విడదీసి అడగాల. యా, నేను అర్జురేణు, మీరు వింటున్నారు డబుల్గా మీట ఆలియాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజమేనండి, అంత సాగదీసినట్లుగా ఉంటుంది నిద్ర అనేది. కొంతమందికి అలా కుర్చీలో కూర్చున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది, కొంతమందికి హాహా పట్టుపరుపులు ఉన్నా కూడా నిద్ర రాదు. అఫ్కోర్స్, మరి నిద్ర అనేది చాలా చాలా అవసరము. 7-8 గంటలు నిద్రపోకపోతే ఎలా, ఎప్పుడు పడుకున్నాం, ఎప్పుడు లేస్తున్నాం అనేది అస్సలు ముఖ్యం కాదు. మనలో చాలామందికి ఒక దురభి

అభిప్రాయం ఉంటుంది. ఈ కారణంగానే మనము ఇట్లా చేస్తూ ఉంటాం. అయితే బెల్జియంలోని క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ లూవెన్ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటి అంటే, ఇలా మనము అపోహలు నిద్ర మీద పెట్టుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. ఉదయం వేళ నిద్ర మన శరీరంపై ఎప్పుడు పగటి వెలు పడుతుంది కాబట్టి అది ముఖ్యమని చెప్తున్నారు. కాకపోతే పగటి వేళ మన జీవక్రియ ఇదంతా ఉంటుంది కదా, లైక్ మనం వర్క్ చేయాలి కానీ పగలు నిద్రపోలేం. కాబట్టి మామూలుగా అయితే మనం సోమవారం నుంచి శుక్రవారం దాకా 10 గంటలు పడుకొని 6 గంటలకు నిద్రలేస్తారని అనుకుంటారు అందరు. కానీ ఇక వీకెండ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా 12 గంటలకు నిద్రపోయి 8 గంటలకు లేవాలి అనుకుంటారు. ఇలా 6 గంటల నుంచి మన శరీరం ఎప్పుడు లేవాలి లేవాలి లేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటో తెలీదు, అస్తవ్యస్తంగా నిద్ర అయిపోతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే వీకెండ్స్ వస్తాయో అప్పుడే తొందరగా మెలకొస్తాయి చాలామందికి కదా. 6 గంటలకు టంచాన్న సండే రోజు మెలకు వచ్చిందా లేదా అనేది సండే గుర్తు చేసుకోండి మరి నన్ను. అప్పుడైతే తిట్టుకున్నా పర్వాలేదు, గుర్తైతే చేసుకోండి. ఓకే, ఏదేమైనా కూడా మొదటి నుంచి కూడా 6 గంటల నుంచే మనకి పాత అలవాటు ప్రకారం, అంటే పగటి వెలుగు పాత అలవాటు ప్రకారం 6 గంటల నుంచే మన శరీరం మీద ప్రభావం చూపడం మొదలు పెడుతుందట. అయితే 8 గంటలే మనం నిద్రపోయినా సరే మనకి అంత సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి, అస్తవ్యస్తంగా మనకి ఉండి ఇక వారాంతంలో సెలవుల్లో మన నిద్ర వేళల్లో ముఖ్యంగా నిద్ర లేచే సమయంలో ఈ మార్పులు అనేవి చేంజ్ అయినప్పుడు యాంగ్జైటీ, షుగర్, బీపీ ఇలాంటి వాటిల్లో చేంజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయట. ఏదేమైనా మన మైండ్కి మనం పడుకునేటప్పుడు ఇలా చెప్పుకుందాం, నేను ఇన్నింటికే పడుకుంటున్నాను, ఇన్నింటికే లేస్తున్నాను, నేను ఇన్నింటికే పడుకుంటున్నాను, నేను ఇన్నింటికే లేస్తున్నాను అని. ఓకే, సో అట్లా మన మైండ్కి నిజంగా చెప్పి చూసుకోండి, మనము ఖచ్చితంగా గట్టిగా అనుకున్నాం అంటే ఆ టైంకి లేస్తాం, అవునా కదా? యా ఎస్, వింటూనే ఉండండి డబుల్ కమిటా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 201.9 రెయిన్బో, జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: FM Rainbow 101.9.
4: వాటితో హుష్ కాకి డబుల్ కమిట్ వింటున్నారు. నేను ఆచార్యను, ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. పుస్తకం మీద దృష్టి పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా కొంతమందికి ధ్యాస ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హుష్ కాకి టైం అంతా కదా. అరే రే, ఏమవుతుంది నాకు పట్టుమని 10 వాక్యాలు ఒక పాఠము ఏ కబీకిగా చదవలేకపోతున్నానే అని దిగులు పడుతున్నారా? కంగారు పడకండి, కంగారు పడకండి. నేనున్నా కదా చదువులో, ఇట్లాంటివి అడపాదడప వస్తూనే ఉంటాయి. బాగా చదవగలిగిన మనమే ఏమీ చదవలేని సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందులోనూ విన్నది విన్నట్టుగా ఒప్పచెప్పగలిగే చిలుక పలుకులు పలికే చిన్నపిల్లలు ఎలా కష్టమే కదా. వాళ్ళకి క్లాస్ పెరుగుతున్న కొద్దీ చదువులో ఏకాగ్రత మందగించడం మనం కొంచెం చూస్తూ ఉంటాం. అయితే బట్ మన మనసు ఏమో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అంతెందుకు పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి జపమాల చేయలో ఉన్న మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది కదా. కరెక్టే, ఈ మాట నేను చెప్తుంది కాదు, కరెక్ట్గా చెప్తా వినండి. జపమాల చేతిలో తిరుగుతుంది, నాలుగు నోట్లో ఆడుతుంది, మనసేమో పలు దిక్కులు తిరుగాడుతోంది అని మనకి ఏనాడో చెప్పేశారు కబీర్దాస్. నిజమే, ధ్యాస కుదరని, ధ్యానము ఒక ధ్యానమైనా సరిగ్గా అలాగే పుస్తకం మనం పట్టుమని అలా 10 పేజీలు కూడా తిప్పము, కళ్ళు మాత్రం ఎటెటో చూస్తుంటాయి, మనసేమో లోకాన్ని చుట్టేస్తూ ఉంటుంది, చదవాల్సిన బుక్ మాత్రం అట్లాగే ఉండిపోతుంది. అది పాఠ్య పుస్తకం అయినా సరే, లేదు ఇంకేదైనా సరే, ఓ నవల్ కావచ్చు, ఇంకేదైనా పుస్తకం కావచ్చు, ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమే ఇది. ఇలాంటి సందర్భంలో చదువులో ఏకాగ్రత కుదరడానికి హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పనిగట్టుకుని ఏదో ఒక పుస్తకం చదవండి అని కొంతమంది సైకాలజిస్టులు కూడా సలహా ఇస్తున్నారు. ఎందుకు అంటే మైండ్ఫుల్నెస్ అనేది ఉంటుంది, ఆరోగ్యకరమైన జీవన శైలి అనేది ఉంటుంది మనకి, మనం అంటే కాగ్నిటివ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఒకే పని సాధన అంటే సింగిల్ టాస్క్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. కొంతమంది ఉంటారు మల్టీ టాస్కింగ్, ఇందాక అన్నట్టు మనం పుస్తకం చదువుతుంటాం కానీ ఇంకేదో ఆలోచిస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం ఇంకేదో ఆలోచిస్తూ ఉంటాం. బట్ పుస్తకం మాత్రమే చదవడం మొదలు పెట్టాక, ఆసక్తిగా అది కూడా అరగంట దాటాక చూసుకోండి, మళ్ళీ చదువుతారు. బికాస్ ఒకసారి మన మనసు లగ్నం అయింది అంటే అది సింగిల్ టాస్క్ అయిపోతుంది, అది ఓన్లీ సాధ్యం బుక్తో మాత్రమే. తర్వాత మనకి హెల్దీ లైఫ్ స్టైల్ కూడా ఏర్పడుతుంది, బికాస్ బుక్ చదవడం వల్ల మనసు బాగుంటుంది, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అవుతుంది, మంచిగా నిద్ర వస్తుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది, హార్మోన్స్ కూడా హ్యాపీగా ఉంటాయి. అండ్ మైండ్ఫుల్నెస్, ఏదైనా సరే మనకి ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. బట్ అంతగా మనల్ని ఇన్స్పైర్ చేయగలగాలి అలా కూర్చొని మనం చదువుతున్నామని, అది టీనేజర్స్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏది చదివినా, అది సబ్జెక్ట్ కావచ్చు, ఒక నావెల్ కావచ్చు, ఒక ఫిక్షన్ కావచ్చు, ఏదైనా కూడా. సో చదవడం అనే దానికి ఇవన్నీ ఉంటే బాగుంటుందట, మరి ట్రై చేయండి, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వింటూనే ఉండండి డబుల్ కమీటా, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మీకు తెలుసా, చిన్నప్పుడు ఈ పాట నేను థియేటర్లో చూసి ఎంత ఏడ్చాను. ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా. ఎనీవేస్, మీరు వింటున్నారు డబుల్ కమిటా, నేను ఆర్జరీను, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రాంగులమయం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఎప్పుడు చూసినా సరే ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది అంటే అబ్బాయికి మాత్రం డబుల్ ఆమ్లెట్ వేసిస్తుంది, అమ్మాయికి మాత్రం సింగిల్ ఆమ్లెట్ వేసిస్తుంది. ఎందుకు? వై? ఐఎమ్ ఆస్కింగ్, చెప్పండి కదా. నాకైతే చాలా అన్యాయం జరిగిందండి ఈ విషయంలో. మీకు కూడా అలా జరిగిందా? పోనీ, మీరేమైనా బెనిఫిట్ అయ్యారా దీనివల్ల? ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము ప్రతిరోజు గుడ్డు తినాలి అని చెప్పి. కానీ గుడ్డు తినకపోవడం వల్ల మతిమరుపు వస్తుందంట అని విన్నాను. నిజమేనా? నిజమేనంట, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఏదేమైనా, ఇంతకుముందు నేను అనుకునేదాన్ని ఓ 60 లేకపోతే, అంటే మనకి వయసు తెలీదు, జుట్టు తెల్లబడాలి, కొంచెం నడవడం కష్టంగా ఉండాలి, ఇంకా వాళ్ళు ఏం పని చేయకుండా ఉండాలి, అప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళని చూస్తూ ఉండాలి, అంటే చైల్డ్హుడ్లో అనుకోవడం. సో వాళ్ళకి మతిమరుపు వస్తుంది. తాత ఇది ఎక్కడుంది అని అంటే, ఏమోరా నాకేం తెలుసు మీ అమ్మని అడుగుపో, ఇట్లాంటివి వింటూ ఉండేవాళ్ళం కదా ఇంట్లో. అంటే వాళ్ళకి మతిమరుపు వచ్చింది అని అమ్మా నాన్న అంటుండేవాళ్ళు. కానీ పెద్దయిన తర్వాత చదువుకుంటూ ఉన్నాక తెలిసింది ఏంటి అంటే, దీన్ని ఆల్జైమర్స్ అంటారు అని. దానికోసం ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. అయితే ఫస్ట్ టైం ఆల్జైమర్స్ గురించి ఓకే బంగారం మూవీలో చూశాక, ఓహో ఇంతగా ఉంటుందా ఆల్జైమర్స్ అంటే అని ఈ బుర్రకు అర్థమైంది. మరి మీకు ఎలా అర్థమైందో నాకైతే తెలియదు, కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారు అని అంటే, మనం రోజువారీ ఆహారంలో ఎంతవరకు అయితే అంతవరకు మన జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజు మనం గుడ్డు తినడం మంచిది అని. అయితే ఇప్పుడు చెప్పండి, అమ్మ డబుల్ ఆమ్లెట్ అబ్బాయికి మాత్రమే వేయాలా, అమ్మాయికి కూడా వేయాలా? వేయాలి కదా, ఇద్దరికి వేయాలి. సో కుదిరితే ఇద్దరికి రెండు రెండు గుడ్లు పెట్టండి రోజు. సో అది సంగతి. మరి మొత్తానికి ఎగ్స్ గురించి మాట్లాడుకున్నాము, అయితే ఇది డబుల్ కా మీటా కాబట్టి మన మాటలు ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాయి. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

డబుల్ కా మీటా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయ. ఏంటి ఇంకా డబుల్ కా మీటా అండ్ డబుల్ ఎగ్, ఇదే మాట్లాడుకున్నాం కదా ఇందాక. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకేమైనా ఉంటే మెసేజ్ చేయండి అన్నాను. ఒక్కరు కూడా మెసేజ్ చేయలేదు అసలు. ఓకే, ఏం చేస్తాం ఇంకా, ఇవన్నీ ఇంట్లో జరిగేవే. అబ్బాయి అమ్మాయి ఒక్కరొక్కరే ఉన్న ఇంట్లో ప్రతిసారి జరిగే విషయమే. అయితే ఎగ్ తినడం చాలా మంచిదని ఇందాక మనం అనుకున్నాము, అలాగే కాబోయే తల్లులకు కూడా ప్రతిరోజు 2 ఎగ్స్ పెట్టడం చాలా చాలా అవసరం. అండ్ ఇంకొకటి కూడా విన్నాను, ఏంటి తెలుసా, ఓన్లీ ఒక రోజులో ఫలానా ఎగ్తో చేసిన డైట్ అంటే ఒక 6 ఎగ్స్ లేదంటే 12 ఎగ్స్, 24 ఎగ్స్ ఇట్లా కూడా తినేవాళ్ళు ఉన్నారట. అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి అనుకొని ఇలా ఎగ్స్ ఎక్కువగా తినే డైట్ కూడా ఉందట ఈ మధ్య తెలిసింది. ఎనీవే, ఎగ్ గురించి అయితే ఇన్ని తెలుసుకున్నాము. అసలు ఈ ఎగ్ స్టోరీ మనకు స్టార్ట్ అయ్యింది ఆల్జీమర్స్ తగ్గడం కోసం కదా, అందుకే. పోషకాహార లోపం ఉంది అని అంటే ఇవన్నీ మనకు బయటపడుతూనే ఉంటాయి కాబట్టి. కాబోయే తల్లులకు, ఆల్రెడీ కన్సీవ్ అయిన వాళ్ళకి అండ్ పాలిచ్చే తల్లులు కూడా ఎప్పుడు ఎగ్స్ తినడం చాలా మంచిదని చెప్తూనే ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి, మనం ఇవన్నీ పాటిస్తూనే ఉందాము. ఇలాంటి తీయతీయని మాటలన్నీ డబుల్ కా మీటర్లో మీకోసం ఉంటూనే ఉంటాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి, పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించారు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు.

న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. చింతా ముత్యాలరావు రచించిన నల్లగొండ జిల్లా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు పుస్తకాన్ని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ అనే

వ్యతిరేక పోరాట యోధులు పుస్తకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమని, రాజ్యాంగ దుర్వినియోగం, స్వార్థ రాజకీయాల వల్ల దేశానికి జరిగిన నష్టం ప్రస్తుత తరానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న తరుణంలో భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత వృద్ధి తదుపరి దశను నడిపించడానికి సిద్ధంగా ఉందని ప్యారిస్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సాంకేతిక పురోగతి, ఇంధన పరివర్తన ఈ మార్పులకు కారణాలని ఆమె తెలిపారు. అమరనాథ యాత్ర సనాతన సంస్కృతికి, అచంచలమైన భక్తికి పవిత్ర ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భక్తుల ప్రయాణం సురక్షితంగా సాగేలా క్యూఆర్ కోడ్ ఆధారిత రిజిస్ట్రేషన్, బహుళ అంచెల భద్రత, మెరుగైన వసతి, ఆరోగ్య సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం కల్పించిందని ఆయన సామాజిక మాధ్యమాల్లో తెలియజేశారు. ఆధార్ యాప్ ద్వారా ఉచితంగా ఈమెయిల్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యుఐడిఏఐ జూలై 1 నుంచి 6 నెలల పాటు అందులోకి తెచ్చింది. దీనివల్ల ఆధార్ వినియోగించినప్పుడు రియల్ టైం ఈమెయిల్ నోటిఫికేషన్లు వస్తాయని, ఇది పారదర్శకతను పెంచి అదనపు భద్రత చేకూరుస్తుందని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయా. ఇవాళ ఫ్రైడే 4 to 5 PM ఇంక్రెడిబుల్ ఇండియా. ఇంక్రెడిబుల్ ఇండియాలో చాలాసార్లు మనం చాలా మంచి ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక చల్లని వెదర్ ఒకవైపు, అండ్ మన మనసుకు నచ్చిన వాళ్ళతో కొన్ని కబుర్లు, ఇంకొన్ని మెమరీస్, ఇంకొన్ని క్యాప్చరింగ్స్, అదేనండి కెమెరాకు పని చెప్పడం. ఇవన్నీ మన మనసుని దోచుకునే విషయాలే కదా పదండి. అయితే ఇవాళ ఇవన్నీ కలగలిపి ఒక మంచి ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇంకెందుకు ఊరించడం, ఆ ప్లేస్ ఏంటో చెప్పేస్తాను. చిక్మంగళూరు, ఈ ప్లేస్లో ఉన్న ప్లేసెస్ గురించి, అండ్ అసలు ఈ సీజన్లో ఎందుకు మనము మిస్ అవ్వకూడదు ఈ ప్లేస్ గురించి అనేది మాట్లాడుకుందాము. కర్ణాటకలో ఉన్న ముల్లాయంగిరి పర్వత శ్రేణుల్లో సముద్రానికి 3,400 అడుగుల ఎత్తులో ఉంది ఈ చిక్మంగళూరు హిల్ స్టేషన్. సో ఇక్కడికి ఎక్కువగా కర్ణాటక వాళ్ళకంటే కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ నుంచి చాలామంది వస్తూ ఉంటారు, మహారాష్ట్ర నుంచి కూడా. సో ఎందుకు అంత స్పెషల్ ఈ ప్లేస్ అనేది ఇంక్రెడిబుల్ ఇండియాలో మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ చిక్మంగళూరు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో చిక్మంగళూరులో అందరికీ తెలిసింది ఏంటంటే, ది బెస్ట్ హిల్ స్టేషన్ కర్ణాటకలో అంటే చిక్మంగళూరు. అక్కడికి వెళ్ళాము అంటే ఒకవైపు పర్వతాలు, విస్తారమైన కాఫీ తోటలు, సెలయేళ్ళు, జలపాతాలు, ఉద్యానవనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతిని ఆస్వాదించే మనసు ఉండాలి. కానీ ఇక చిక్మంగళూరులో మనం అలా ఉండిపోవాలనిపిస్తుంది అంతే. ఏదేమైనా కూడా ఈ సీజన్లో, స్పెషల్గా వింటర్ రెయినీ సీజన్లో అక్కడికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. అండ్ అక్కడ ఉన్నటువంటి జలపాతాలు స్పెషల్గా మరపు రాని అనుభూతుల్ని మనకిస్తాయి. దాదాపు చిక్మంగళూరు ప్లేస్లో హిల్ స్టేషన్ ఎక్కుతున్నంతసేపు మనకి ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అండ్ అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు, డెవోషన్ కూడా ఉంటుంది. అండ్ ఎటు చూసినా పచ్చదనం, వాటర్, ఆ చల్లని గాలి, మంచు, ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకా అక్కడికి వచ్చేవాళ్ళు రకరకాల ప్లేసెస్ నుంచి వస్తారు కదా, సో రకరకాల మనుషులు, వాళ్ళ ఆలోచనలు అండ్ వాళ్ళు స్పెండ్ చేసే టైం, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు, లవ్ బర్డ్స్, న్యూలీ మ్యారీడ్ కపుల్, అండ్ ఆ తర్వాత కొంచెం ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు. అయితే ఎత్తైన ముల్లయంగిరి పర్వతం మీద ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, విస్తారమైన గడ్డి, రాళ్ళతో కూడుకుని ఉండే పర్వత ప్రాంతం, అండ్ ఇక్కడ మనము చూడాల్సిన ప్లేసెస్ ఇన్ డీటెయిల్గా అయితే దాదాపు మనకి మొత్తం మనం ఆ కొండ ఎక్కి దిగేలోపు ఒక 20 వరకు ఉంటాయి. సో వాటన్నింటినీ మనము ఇప్పుడు కవర్ చేద్దాము. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

చిక్మంగళూరు ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ చిక్మంగళూరు చుట్టూతూ కూడా చాలా చాలా ప్లేసెసే ఉన్నాయి. ఎటు చూసినా కూడా ఎన్నో ఇన్నోవేషన్స్ ఉంటాయి. స్వచ్ఛమైన వాటర్ అక్కడ మనం చూడొచ్చు, జెడ్ పాయింట్ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఎటు చూసినా కూడా మనకి పచ్చందనమే. చుట్టుపక్కల చాలా వరకు హస్తకళాకృతుల స్టాల్స్ కూడా అక్కడ ఉంటాయి. కాఫీ బీన్స్ ఇవన్నీ మనం తీసుకోవడానికి ఎన్నో స్టాల్స్ కూడా ఉంటాయి. అయితే జరీ వాటర్ఫాల్స్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ. దాదాపు 90 కిలోమీటర్ల దూరాన అత్తిగుండి అనే గ్రామంలో ఉంటుంది వాటర్ఫాల్స్. తెల్లగా ఉండే నీటి దారులను పాలతో పోలుస్తూ జలపాతానికి పాలధారను ఉపమానంగా మనం చెప్పడం తెలిసిందే. అయితే అక్కడ వాళ్ళు ఈ జలపాతం నీటిని మజ్జిగతో పోలుస్తారు. కాఫీ తోటల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం అక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ ఒక పాయింట్ నుంచి ఇంకో సపరేట్ జీప్స్లో వెళ్ళడము, ఆ జర్నీ, అండ్ అక్కడికి రీచ్ అయ్యాక కొంచెం నడక, ఆ వాటర్ఫాల్స్ చూడడము, ఆ వాటర్ చల్లదనము, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ అక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటి అంటే కవికాల్ గండి వ్యూ పాయింట్. 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హిల్ స్టేషన్లో. చాలా బ్యూటిఫుల్

0: బ్యూటిఫుల్ ప్లేస్ మనం క్యాప్చర్ చేసుకోవడానికి పిక్చర్స్ ఇవి. ఈ మధ్య ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే రీల్స్ కూడా చేస్తూ ఉంటున్నారు చాలామంది కూడా. అండ్ ఇంకొక ప్లేస్ జెడ్ పాయింట్. జెడ్ పాయింట్ అనేది ఫస్ట్ అందరూ చెప్తూ ఉంటారు, చాలా షూటింగ్స్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. మనం ఏదైతే వెహికల్స్లో వెళ్తుంటామో, మన ఓన్ వెహికల్ ఆర్ ప్రైవేట్ వెహికల్ ఇలా వెళ్ళినప్పుడు ఈ పాయింట్ స్పెషల్గా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ట్రెక్కింగ్ లవర్స్కి అయితే బెస్ట్ లొకేషన్ అని చెప్పాలి. 60 కిలోమీటర్ల దూరంలో 1500 మీటర్ల ఎత్తు కొండ మీద ఈ జెడ్ పాయింట్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి వ్యూ చూస్తే, మనం అలా ఒక రౌండ్ వేసి ఇలా గిర్రన తిరిగినట్టు చూస్తే ఎటు చూసినా కొండలు, పచ్చదనం. అండ్ ఒకవేళ మంచు ఉందనుకోండి, ఆ కొండలు మంచు అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ప్లేస్. ఇంకొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో వన్స్ 1.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం ఇంక్రెడిబుల్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు. ఇవాళ మనము చిక్మంగళూరు అండ్ చిక్మంగళూరులో ఉన్న ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళకి, ప్రకృతిని ఇష్టపడాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే చిక్మంగళూరే. అక్కడ ఉండే కొన్ని సరస్సులు, ఆ కొండలు, ఆ లోయలు, జలపాతాలు, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ప్రతి కార్నరు మన కెమెరాలో బంధించాలి అనిపిస్తుంది. అండ్ మన మనసును కూడా అంతే దోచుకుంటూ ఉంటుంది ఆ ప్లేస్. సో ఇక దగ్గరలో ఏం ప్లేసెస్ ఉన్నాయని కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చిక్మంగళూరులో. అండ్ ఆ హిల్ స్టేషన్ పైన మెయిన్ మాట్లాడుకోవాల్సింది కాఫీ తోటలు. చిక్మంగళూరులో మనం తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే ఆ కాఫీ తోటల మధ్యలో నడవడం అండ్ కాఫీ గింజల యొక్క తాజా సువాసన మధ్య పచ్చని తోటల్లో అలా పర్యటిస్తూ ఉంటే ఇక ఎంత బాగుంటుందో రెస్ట్ తీసుకోవడం. అక్కడ కాఫీ ఎస్టేట్స్ అండ్ అంటే మనం అవన్నీ కూడా చూడొచ్చు, అక్కడ పర్చేస్ కూడా చేయొచ్చు. అండ్ వాటి హిస్టరీ ఏంటి అండ్ ఎట్లా వాటిని పండిస్తూ ఉంటారు, అందులో ఉన్న కొత్త రకాలేంటి, ఇన్నోవేటివ్గా మనం ఏం చేయొచ్చు కాఫీలో అనేవి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అక్కడికక్కడ మనకి మనం ఓన్గా కాఫీ కూడా పెట్టుకొని తాగేసేయచ్చు. అండ్ చిక్మంగళూరు సమీపంలో కెమ్మనగుడి అని ఉంటుంది. అండ్ కర్ణాటకలోని ఎత్తైన శిఖరం ముళ్ళయ్యమగిరి పైన ఇది ఉండటం, దట్టమైన అడవులు, జలపాతాలు, ఉద్యానవనాలు, వీటి మధ్య సహజ సిద్ధి ప్రకృతి అందాలతో ఉన్నటువంటి ఈ ప్లేస్ చాలా చాలా చాలా బాగుంటుంది. ఇవే కాకుండా ఇంకొకటి బల్లారాయణ దుర్గా ఫోర్ట్ అని ఉంటుంది. ఒక 70 కిలోమీటర్స్ తర్వాత కొండ మీద ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ అంతా కూడా ఎలా ఉంటుందంటే నిర్మాణ శైలి కర్ణాటక ప్లస్ ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుంది కోట అంతా కూడా. అండ్ ఇంకొకటి బేలూరు, ఇది హొయసల రాజుల నిర్మాణ శైలికి ప్రతీకలుగా మనం చూడొచ్చు. చిక్మంగళూరుకి 25 కిలోమీటర్స్లో ఉంటుంది. బేలూరు చూసిన వారు హలేబేడు కూడా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. 18 కిలోమీటర్స్లో ఇది ఉంటుంది. సో ఇవి ప్లేసెస్ చూసుకున్నాక అండ్ నెక్స్ట్ ఏవైతే కాఫీ మ్యూజియం కానీ ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ అయ్యాక కూడా ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటి గురించి నేను నెక్స్ట్ చెప్తాను. చిక్మంగళూరులో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, కర్ణాటకలో మనం చూడాల్సిన హిల్ స్టేషన్స్ ఏంటి, ఇవాళ మాట్లాడుకుంటున్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇంక్రెడిబుల్ ఇండియాలో ఇవాళ చిక్మంగళూరు ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆల్మోస్ట్ మెయిన్ మెయిన్ ప్లేసెస్ గురించి అయితే నేను ఇవాళ మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అక్కడ ఎంత హిల్ స్టేషన్స్ అయినా ఒక టెంపుల్ లేకపోతే వాటర్

వాటర్ ఫాల్స్, ఒక రెస్టారెంట్ గురించి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఒక సిగ్నేచర్ అనేది ఉంటుంది ఆ ప్లేస్కి, ఫుడ్కైనా నేచర్కైనా ఇలా. సో అట్లా చిక్మంగళూరు స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ అన్నీ స్పెషలే. ముఖ్యంగా ఎటు చూసిన గ్రీనరీ ఎంత బాగుంటుందో, అసలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. రెప్ప కూడా వేయాలని అనిపించదు, అంత పచ్చదనం ఉంటుంది చుట్టూతా కూడా. వ్యూ పాయింట్స్, షూటింగ్ పాయింట్స్, ఇందాక నేను చెప్పిన ఫోర్ట్, ఇలాంటివన్నీ కూడా చిక్మంగళూరు ఆ కొండ ఎక్కి దిగడమే అద్భుతంగా ఉంటుంది. మరీ క్రాసింగ్స్ కూడా ఎక్కువ ఉండవు, చాలా సింపుల్గా మనం మామూలు రోడ్లో వెళ్తున్నట్టుగానే ఉంటుంది. అది అక్కడ స్పెషాలిటీ. ఘాట్ రోడ్స్ చాలా ఉంటాయి కర్ణాటక అంతా, బట్ చిక్మంగళూరు ఈజ్ ద స్పెషల్ ప్లేస్. ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. అయితే ఇంకా పక్కన చుట్టుపక్కన ఉన్న ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మహాత్మా గాంధీ పార్క్ కూడా మనం చూడొచ్చు. చిక్మంగళూరు బస్ స్టాండ్కి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో రత్నగిరి బోరేలో ఇది ఉంటుంది, చాలా బాగుంటుంది అది కూడా. అండ్ తర్వాత కుద్రేముఖ్ నేషనల్ పార్క్ చిక్మంగళూరుకి ఒక 100 కిలోమీటర్స్లో ఉంటుంది. సో ఈ ట్రిప్లో ఒక రోజులో నేషనల్ పార్క్ కోసం మనమైతే టైం స్పెండ్ చేసుకోవాల్సిందే, బికాస్ కొన్ని పాయింట్స్ అన్నీ మనము మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్కి చూసేయచ్చు చిక్మంగళూరులో. ఇంకొన్ని పాయింట్స్ ఇట్లా స్పెషల్గా హాఫ్ డే ఫుల్ డే స్పెండ్ చేసుకోవాలి. ఓవరాల్గా చిక్మంగళూరు మొత్తం చుట్టేయాలి అంటే ఒక 3-4 డేస్ అయినా ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. ఇంకా ఇంకొంచెం చుట్టుపక్కల అంటే 80 కిలోమీటర్ల దూరంలో శారదాపీఠం కూడా ఉంటుంది, శృంగేరి మఠం. అది కూడా తుంగానదినే ఉంటుంది కాబట్టి ఒకవేళ కుదిరితే అది కూడా చూడొచ్చు. ఇంకా చిక్మంగళూరులో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్గా కొన్ని రెస్టారెంట్స్లో అక్కడ మటన్ బిర్యానీ కానివ్వండి, అండ్ మైసూర్ ఫుడ్స్లో మసాలా దోశ బజ్జీలు ఇవన్నీ కూడా కన్నడ దేశాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి, ఆ టేస్టుల్ని మైమరిపింపజేస్తూ ఉంటాయి. అక్కడ ఏంటి స్పెషల్ అంటే, స్పెషల్గా చిక్మంగళూరులో వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అండ్ వేగన్స్ ప్రత్యేకంగా రుచులు ఉంటాయి అక్కడ. అండ్ గులాబ్ జామ్ అనేది కూడా అక్కడ చాలా ఫేమస్ అంట. అండ్ మంచి క్రిస్పీ వెన్నరాసిన దోశ తినేసి టౌన్ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ కనుక చేస్తే మంచి కాఫీ తాగేసి అండ్ బ్రేక్ఫాస్ట్లో గులాబ్ జామ్ని తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

నేను అర్జురేణు ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము కర్ణాటకలోని చిక్మంగళూరు గురించి. సో చిక్మంగళూరు వెళ్తే ఏమేమి చూడొచ్చు అని మాట్లాడుకున్నాము. ఇంక్రెడిబుల్ ఇండియాలో ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్కడ పవిత్ర ప్రకృతి దృశ్యాలు, గ్రామీణ సాంప్రదాయం, కాఫీ సాంప్రదాయము, వారసత్వము, తోటలు, పచ్చదనము, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అండ్ హిస్టరీ గురించి కూడా చెప్పుకున్నాము. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక చెప్పాను కదా 3 to 4 days అయితే మనం చక్కగా చూసేయచ్చు అని. అక్కడ పండగలు కూడా కొన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. పంట కోత తర్వాత చేస్తూ ఉంటారు. కాఫీ పంట కోతకు వచ్చిన తర్వాత అక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక భోజనాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక ఆలయ పండుగలు కూడా అక్కడ ఉంటాయి. కొండ గ్రామాల్లో కొన్ని సాంప్రదాయాలు సామాజిక జీవనాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా వంట గురించి మనం అక్కడ చెప్పుకోవాలి. పప్పులు, బియ్యం, కూరగాయలు, కొబ్బరి ఆధారంగా అక్కడ ఎక్కువగా భోజనం అనేది ఉంటుంది. అండ్ తోటలో పండించిన గింజలతో తాజాగా తయారు చేసే ఫిల్టర్ కాఫీ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిందే. అండ్ ఎలా వెళ్ళాలి ఏంటి అని అంటే, మనం ఫ్లైట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, రైలు ద్వారా వెళ్ళొచ్చు, రోడ్డు మార్గంలో కూడా వెళ్ళొచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో రోడ్ ట్రిప్స్ వెళ్తున్నారు బికాస్ ఆ అందాలన్నీ చక్కగా ఎక్కడంటే అక్కడ ఆగొచ్చు, స్టే చేయొచ్చు, చూడొచ్చు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ కర్ణాటకలో దగ్గరగా అంటే ప్లేసెస్ హసన్, శివమొగ్గ, చిత్రదుర్గ, ఉడిపి ఇవన్నీ చూడొచ్చు. హసన్ ఆలయ వారసత్వానికి, గ్రామీణ ప్రాంతానికి ప్రసిద్ధి చెందింది. అండ్ శివమొగ్గ ఏమో అంత ఫారెస్ట్, జలపాతాలు, నదీ లోయలు ఉంటాయి. అండ్ చిత్రదుర్గ వచ్చేసి చారిత్రక కోటలు ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఉడిపి అంత సముద్ర తీరము, టెంపుల్ ఇది. ఇలా మనమైతే చిక్మంగళూరు టూర్ని కంప్లీట్ చేసాము. సో మీరు ఆల్రెడీ వెళ్ళారా, లేదు వెళ్ళాలనుకుంటున్నారా, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాను. బికాస్ ఇంక్రెడిబుల్ ఇండియా గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు పదే పదే తన వైఖరిని మారుస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన పార్టీ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, జూపల్లి మొదట తెలంగాణ భవన్కు వచ్చేందుకు అంగీకరించి ఆ తర్వాత గన్పార్కుకు వెళ్లారని, అక్కడ పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. విబిజీరామ్జీ పథకాన్ని కోర్టులో వ్యతిరేకిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు వస్తుందనే భయంతోనే దీనిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహిళల ఆర్థిక సామాజిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి అన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువతను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వారి 10 ఏళ్ల పాలనలో 8,21,651 కోట్ల రూపాయలు అప్పు చేశారని తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీ క్యూఆర్ కోడ్కు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. స్కానింగ్ రూల్ ప్రారంభించిన 24 గంటలకే టెక్నికల్ సమస్య మొదలైంది. క్యూఆర్ కోడ్ ఇచ్చేందుకు ఓటీపీ రాకపోవడంతో

క్యూఆర్ కోడ్ ఎంట్రీని ప్రభుత్వం నిలిపివేసింది. నల్గొండలో జరిగిన ఒక పుస్తకావిష్కరణలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని ఆయన అభివర్ణించారు. అప్పుల లెక్కలపై వాస్తవాలు తేల్చడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాను రాతపూర్వకంగా లేఖ రాస్తున్నట్టు మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ లేఖను వాట్సాప్, ఈమెయిల్, స్పీడ్ పోస్టుల ద్వారా సీల్డ్ కవర్లలో పంపినట్టు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వేగవంతంగా చేయాలని, కేంద్ర నిధులు వృధా కాకుండా చూడడానికి రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లుల క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు.

వ్యాప్తంగా చేయాలని కేంద్ర నిధులు వృధా కాకుండా చూడడానికి రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లుల క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: ఈ స్టూడియోలో సమయం 5:04:22 అవుతోంది. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ. తాజా ట్యూన్స్ సమయం 5 to 6. సో ఫస్ట్ ఇవాళ మనం వినబోయే పాట వచ్చేసి తండెల్ మూవీలోని బుజ్జితల్లి అనే సాంగ్. తండెల్ మూవీ బుజ్జితల్లి అనే సాంగ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు కూడా వినే ఉండి ఉంటారు చాలాసార్లు. ఈ పాటలో స్పెషల్గా ఇద్దరి మధ్య ఉన్న బంధం మనకి కనిపిస్తుంది. ఫెబ్లో రిలీజ్ అయినట్టుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమాకి అందరికీ తెలిసిందే, మ్యూజిక్ కంపోజిషన్ దేవిశ్రీ ప్రసాద్. తన కెరియర్లో ఎన్నో హిట్ మెలోడీస్ సాంగ్స్ అందించారు. అయితే ఈ సినిమాలో బుజ్జితల్లికి కూడా అంతే ట్యూన్ వింటూ ఉంటే ఏదో హాయిగా అనిపిస్తూ ఉంటుంది. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య మూవీలో సాగే ఎమోషనల్ జర్నీని కళ్ళకు కట్టేలాగా ఈ పాట సాగిపోతూ ఉంటుంది. ప్రియురాలికి దూరమైన ప్రియుడు విరహ వేదనతో పాటు ఆమెకు బుజ్జగించేలాగా సాగిపోయే అద్భుతమైనటువంటి పాట ఇది. చాలా కాలం పాటు మెలోడీ లవర్స్ మనసుల్లో నిలిచిపోయే పాటను దేవిశ్రీ ప్రసాద్ అందించారని మనం చెప్పొచ్చు. అయితే లిరికల్ సాంగ్, తర్వాత లిరిక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదం అలా ఉండిపోతుంది. ఒక రెండు లైన్స్ ఏంటంటే, గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం. ఈ పాట గురించి ఇంకా నేను ఏం చెప్పను, వినిపించేస్తాను, వినేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు, నేను ఆర్జే రేణు.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: FM Rainbow 101.9
4: తాజా ట్యూన్స్ వింటున్నారు నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయ. నెక్స్ట్ సాంగ్ సొగసు చూడతారమా అని. ఈ లిరిక్స్తో చాలా పాటలే వచ్చాయి, అయితే ఇప్పుడు నేను చెప్తుంది తెలుసు కదా అనే సినిమాలోంచి. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా నటించినటువంటి సినిమా. కార్తీక్ అండ్ అద్వితీయ ఉజ్జల ఈ పాట పాడారు. ఇక కృష్ణకాంత్ రాసినటువంటి పాట తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో. సాంగ్ అంతా ఎంత బాగుంటుందో అండ్ మ్యూజిక్ కూడా అంతే బాగుంటుంది. సో వినేసిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
5: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telangana.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా గుర్తుంది కదా, అందులో అన్ని పాటలు చాలా సూపర్ హిట్సే, అందరూ ఇష్టపడినవే, లైక్ గోదావరి గట్టు మీద, బ్లాక్ బస్టర్ పొంగల్తో పాటు మీను లాంటి పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఎక్కడ చూసినా కూడా తెగ వైరల్ అయిపోయాయి అప్పుడు. అయితే ఈ మంచి ట్యూన్తో ఉన్నటువంటి సాంగ్ అంటే మీను కూడా. మీను ఏ నా లైఫ్లో ఆ ప్రేమ పేజీ తీనా పేజీ

0: పేజీలో రాసిన అందాల ఆ పేరు మీనా, ట్రైనర్గా నేనుంటే ట్రైనీగా వచ్చిందాకున, లైక్ ఇలా సాగుతాయి లిరిక్స్. సాంగ్ అయితే వినేసిద్దాం.
1: FM Rainbow 101.9. From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telangana,
2: the voice of our home state.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: Rainbow 101.9.

అని నవ్వొట్టి విసిరి నా వైపుగా చూడొచ్చుగా, సరదా కళ నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా, నీ పేరుకి తోకల్ని పెట్టి ఫేస్బుక్ లో వెతికానుగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. నెక్స్ట్ సాంగ్ గేమ్ చేంజర్ మూవీలోంచి.

జరగండి జరగండి జరగండి, గూగులెత్తి కింద గుంసు వచ్చనండి. జరగండి జరగండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: FM Rainbow 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి కాసేపట్లో ఆరోగ్య జీవనం, ఆర్టీరియో వీనస్ ఫిస్టులా గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: ಶ್ರೋತಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಆರೋಗ್ಯ ಜೀವನಂ ಶೀರ್ಷಿಕನ ಆರ್ಟೀರಿಯೋ ವೀನಸ್ ಫಿಸ್ಟುಲಾ ಈ ಸಮಸ್ಯೆ ಗುರಿಂಚಿ ತಿಳಿಯಜೇಯಡಾನಿಕಿ ಪ್ರಮುಖ ನ್ಯೂರೋಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಪೈಡಿ ರಂಗನಾಥನ್ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: కొన్ని సందర్భాల్లో ఈ ఏవి ఫిస్టులాతో బాధపడి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు, బ్రెయిన్ లో కాయిల్స్ పెట్టారు అనే మాట వింటుంటాము. ఈ ఏవి ఫిస్టులా అంటే ఏంటి డాక్టర్ గారు?
1: ఏవి ఫిస్టుల అంటే దాని మాటలో ఉన్నట్టుగానే ఆర్టీరియో వీనస్ ఫిస్టులా. దానిని తెలుగులో గాని మనం తర్జుమా చేసుకుంటే ఆర్టరీ అంటే ధమని, అంటే దాని నుంచి ప్రవాహించే రక్తం మంచి క్లియర్ రా. రెండోది వీనస్, వీనస్ అంటే శిర, అంటే దానిలో వెళ్ళేది చెడు రక్తం, కొంచెం కలుషితమైన, అంటే దానిని ఇంకా ప్యూర్ చేయాలి. దీని నుంచి వెళ్ళేది కరెక్ట్ అయిన మంచి రక్తం, అంటే డైరెక్ట్గా ఆర్టరీ నుంచి శరీరంలో అన్ని భాగాలకు కూడా అది సరఫరా జరుగుతూ ఉంటుంది. శిర నుంచి రక్తం వెళ్తుంది గుండెకి, గుండెలో సరఫరా సాఫీ అవుతుంది, అక్కడ నుంచి శరీరంలో అన్ని భాగాలకు గుండెకు కూడా దాన్ని సరఫరా అవుతుంది. అది ఏ పని చేయాలన్నా రక్తం అవసరం కదండి. దానిలో ఉండేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ప్రాణవాయువు ప్రసరణ చాలా ముఖ్యం. ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ ఈ ధమని శిర అంటే ఆర్టరీ వీనస్ కానీ కలవడం జరిగింది అనుకోండి, ఎంత ఇబ్బంది.
0: అంటే ఒక దాంట్లో ఒకటి బైపాస్ అయిపోయి
1: ఎక్కడో ఒక దగ్గర రెండింటిలో ఒక సంధానం అనుసంధానం జరిగింది అని. అంటే దానికి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి కంజెనిటల్, పుట్టినప్పటి నుంచి ఏదో కారణాంతరాల వల్ల ఈ రెండు ఆర్టీరియో వీనస్ ఫిస్టులా అని ఉంటుంది. దాన్ని ఇంకొక మాట చెప్పాలంటే ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్ అని కూడా అంటారు.
0: అంటే పుట్టుకతో వచ్చిన
1: లోపం, అది బ్రెయిన్ లోపల లోపల వస్తుంది. ఆర్టీరియో వీనస్ ఫిస్టులా అనేది కన్ను ఆ ప్రాంతంలో కొంచెం వస్తూ ఉంటుంది. దీనికి ఒకటి కంజెంటల్, కామన్గా వచ్చేది కంజెంటల్ అంటే పుట్టుకతోనే వచ్చింది. అయితే పుట్టుకు నుంచి దాని తాలూకా పర్యవసానం కానీ లక్షణాలు కనబడకపోవచ్చు, పొడచోపుకపోవచ్చు కొన్నాళ్ళ తర్వాత. దాని లక్షణాలు ఏముంటాయి? తలనొప్పి కానీ, వాంతులు కానీ, ఫిట్స్ మాదిరి రావడం కానీ, అది పగలవడం వల్ల ఏదైతే బ్రెయిన్లో హెమరేజ్ కానీ. అంటే ఎందుకంటే ఇక్కడ చిన్న మాట, ఈ ధమను నుంచి వెళ్ళేటువంటి తాలూకా

0: ప్రెషర్ ఏదైతే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, సిరల నుంచి వెళ్ళేది ఒత్తిడి తక్కువ ఉంటుంది. ఇప్పుడు రెండు కలిసాయనుకోండి, ఆ సిరలో కూడా ఒత్తిడి ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువైపోయి పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చేది బ్రెయిన్ హెమరేజ్, చిట్లిపోయే అవకాశం. దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు.
1: ముఖ్యంగా మెదడు ప్రాంతంలో, కంటి ప్రాంతంలో ఉండే నరాలు చాలా పల్లసట్టుగా ఉంటాయి, తొందరగా చిట్లిపోయే అవకాశం
0: ఉంది. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. కొంతమంది ఫిట్స్ మాదిరి రావచ్చు. సరే, కొన్ని పరిస్థితుల్లో ఏమిటంటే కుడికాలు కుడిచే పక్కన ఉందనుకోండి బ్రెయిన్లో, ఎడమ కాలు ఎడమ చేయి వీక్ అవచ్చు, పక్షవాతం మాదిరి రావచ్చు. ఇలాగ కొన్ని లక్షణాలు ఉన్నాయి.
1: డాక్టర్ గారు ఒక మాట అంటుంటారు, తలలో కుడి భాగంగా ఉండే మెదడు శరీరంలోని ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తుందని, ఎడమ భాగంలో ఉండే మెదడు కుడి శరీర భాగాన్ని కంట్రోల్ చేస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు?
0: 100%. ఇంకొక మాట దానిలో మనం యాడ్ చేసుకుంటే, మీరు చెప్పినట్టు కుడి భాగం మెదడులో ఉన్నటువంటి కుడి భాగం ఎడమ శరీరాన్ని కంట్రోల్ చేసేటట్టయితే, ఎడమ పక్కన ఉన్నది కుడి పక్కన ఉండేటువంటి కాలు చేతులు వారిని కంట్రోల్ చేస్తూ, మాట తాలూకా కేంద్రం కూడా ఎడమ పక్కనే ఉంటుంది 99% మందికి. అందువలన ఎవరికైనా కానీ ఏదో కారణవంతరం వల్ల ఎడమ పక్కన కానీ ఇబ్బంది వచ్చిందనుకోండి, కుడి కాలు కుడి చెయ్యి పారాలసిస్ రావడం అనేది జరుగుతూనే మాటలో కూడా తేడా వస్తుంది. ఎందుకంటే మాట మాట్లాడే కేంద్రం, స్పీచ్ సెంటర్ కూడా సృష్టిగత అక్కడే అమర్చాడు ఎడమ పక్కనే. ఆ కారణం అన్నమాట.
1: డాక్టర్ గారు, ఈ ఏబీ ఫిస్టులా అని మీరు చెప్పిన కొన్ని సింప్టమ్స్, వామిటింగ్స్ రావడం కానీ, పక్షవాతం లాంటి లక్షణాలు కనబడడం కానీ, స్థిరంగా నిలబడలేకపోవడం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు అది పూర్తిగా పక్షవాతమేనా లేదంటే అసోసియేటెడ్ విత్ ఏబీ ఫిస్టులా అని ఎలా నిర్ధారించుకోవాలి?
0: దానికి ముందు ఇక్కడ ఏంటంటే రెండో కారణం ఒకటి ఉంది. నేను ఒకటి కారణం అని చెప్పాను, ఏది పుట్టినప్పటి నుంచి కాకుండా ట్రామాటిక్ అని, అంటే ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు తలకి ఏదైనా ఫ్రాక్చర్ అయింది, దాని పక్కన చుట్టుపక్కల ఉండేటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, ధమనులు సిరలు ఏదో కారణాంతరాల వల్ల కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. పోస్ట్ ట్రామాటిక్ అంటాం, దెబ్బ తగలడం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. శాతం తక్కువ, ఎక్కువ శాతం ఏమిటంటే ముఖ్యంగాను కంజనిటల్.
1: డాక్టర్ గారు, చాలామంది మనం గమనిస్తుంటాము నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న స్ట్రెస్, స్ట్రెయిన్, ఈ ప్రెషర్ వల్ల బీపీ పెంచుకుంటున్నారు. ఆ బీపీని నిర్లక్ష్యం చేయడం వల్లను లేదంటే ఇతరత్ర కారణాల వల్ల పక్షవాతం రావడము చూస్తుంటాము.
0: అవును, సమావేశ ఉద్భవించే అనే దానికన్నా ఆల్రెడీ ఈ ఆర్టీరియల్ వెయిన్స్ మాల్ ఫార్మేషన్ లేకపోతే ఫిస్టులా ఉన్న వాళ్ళకి దాని తల లక్షణాలు తొందరగా రావడానికి, ప్రస్ఫుటించడానికి, ప్రతిబింబించడానికి కారణం అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ప్రెసిపిటేట్ అవుతుంది,
0: ప్రెసిపిటేట్.
1: అలా కాకుండా కేవలం బీపీ వల్లనో, ఆందోళన వల్లనో, యాంగ్జైటీ వల్లనో వచ్చే అవకాశం తక్కువ అంటారా?
0: లే, అది తక్కువ. రెండుకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఏమిటంటే, రెండు రక్తనాళాలు ఏవైతే సిరలు ధమనులు ఉన్నాలో వాటికి వాళ్ళంతటా వాళ్ళు కలుసుకుతాము చేస్తున్నటువంటి పని కాకుండా ఏదన్నా కలిసిపోయినట్టు జరిగితేనే వచ్చే ఇబ్బంది అని ఆర్టీఎంఎస్. ఇంకొక మాట, మీరు కంటి దగ్గర అనుకోండి, ఇప్పుడు కంటి భాగంలో దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది, అప్పటికి పెద్ద దాన్ని పట్టించుకోలేదు, కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుందండి? ఈ ఆర్టీరికి, వీనస్ కట్టి ధమనికి, సిరకి కలయిక జరిగి దానిలో ఇబ్బంది రావడం వల్ల కన్ను బయటకు వచ్చి పెద్ద వాపులాగా వస్తుంది, ప్రాప్టోసిస్ అంటాం.
1: కన్ను గుడ్లు బయట
0: బయటకు వస్తాయి, ఎందుకు వెనక నుంచి దాని ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు కానీ మనం చూస్తూ ఉంటే అసలు కదులుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎడిటేటప్పుడు మనం పల్స్ ఎలాగైతే ఉంటుందో దానిలో కదలికలు కూడా అలా కనబడుతూ ఉంటాయి. అది చూడగానే అసలు డయాగ్నోస్ చేయొచ్చు. దానికి తోడు యాక్సిడెంట్ అయిందని కానీ మనకి ఒక హిస్టరీ ఉంటే ఇంకా 100% కరెక్ట్. సో దానికి ఇంకేం లేదు, ఒక చేయి పెట్టి చూస్తే ఒక ఇది ఉంటుంది, దాని నుంచి థ్రిల్ అంటాం, అంటే ఏదో కొట్టుకుంటున్నట్టు నార్మల్గా ఉండదు,
1: తడుతున్నట్టుగా
0: మన చేతికి. అదే కానీ స్టెత్స్కోప్ పెట్టి చూస్తే దానికి వచ్చి బ్రూయి అంటారు, బుయి బుయి బుయి అనే సౌండ్ వస్తుంది, గుండె సౌండ్ లాగా. అంటే అది 100% ఇంకా అసలు ఏ ఎక్స్రేలు స్కాన్ లేకముందేనే ఈ రెండింటితోనే మనం ఆర్టీరియో వెయిన్స్ ఫిస్టులా కంటి ముక్కి సంబంధించింది ఉంది మనం డయాగ్నోస్ చేయొచ్చు.
1: అనుభవజ్ఞులైన వైద్యుల చేత పరీక్ష చేయించుకున్నట్లయితే తొందరగా దాన్ని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అవును.
1: అలా కాకుండా వైద్య పరీక్షలు అంటే డయాగ్నోస్టిక్ చేసి నిర్ధారించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఏ ఏ పరీక్షలు చేయించాలి?
0: అంటే ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒక అనుమానం ఉంటుంది ఏమన్నా ఆర్టీబియన్స్ మేల్ ఫార్మేషన్ అని. ఇంకో చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాగే బ్రెయిన్లో హెమరేజ్ వచ్చే రక్తనాళాల్లో ఇబ్బంది ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి, అది కొంచెం వేరే విభాగం. అదేమిటంటే రక్తనాళంలో ఒక భాగం, దానికి ధనులకి సిమలకి సంబంధం లేదు, అది వచ్చేది ఆర్టరీస్లోనే. అది ఏదో కారణాంతరం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల కానీ, చిన్న పుట్టినప్పటి నుంచి ఒక చిన్న చోటు వీక్నెస్ ఉండి కాలక్రమేణా సంవత్సరాలు కొద్ది ఉండి ఉండి ఒకసారి పెద్ద బెలూన్ లాగా అయిపోతుంది, అది రప్చర్ అవుతుంది, దానిని ఎన్యూరిజం అంటాం. అది ఇంకా ప్రమాదకరమైంది. మన దేశంలో ఎన్యూరిజం అన్నది జనరల్గా 50-60 సంవత్సరాల్లోనూ, ఈ ఆర్టీరియోబియన్స్ ఫిస్టులాలు అవి అన్నవి 25-30 సంవత్సరాల్లో కూడా ఏది గణాంకాల ప్రకారం అది అందరూ చెప్తారు
1: కనబడుతుంది. డాక్టర్.

0: ఏ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది?
1: అంటే ఇప్పుడు ఉన్న ప్రశస్త ఉన్న పరీక్షలు అయితే సిటీ స్కాన్, సిటీ స్కాన్లో మనకు అక్కడ ఒక ఇబ్బంది ఉందని తెలుస్తుంది. దాని వివరాలు తెలియాలంటే ఇది రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష ఒకటి ఉంటుంది, యాంజియోగ్రామ్ అని. ఏదైతే మడుగుండికి హార్ట్ అటాక్ వచ్చిందండి, దానికోసం యాంజియోగ్రామ్ చేస్తాం. అదే మాదిరి బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాంజియోగ్రామ్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏది కూడా నొప్పి లేకుండా ఏదో ఇక్కడ నుంచి క్యాథరీటర్ పెట్టకుండా సిటీ యాంజియోగ్రామ్, సిటీ వినోగ్రామ్ అని వచ్చాయి, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అని వచ్చాయి. అంటే పేషెంట్కి ఏమి ఉండదు, ఒక ఇంజెక్షన్ ఇవ్వడం అంతే, దానిలో అన్ని వివరాలు తెలుస్తాయి. లేదు ఇంకా మాకు ఏదన్నా మగాన్ని కొంతమందికి ఏమిటంటే పాతకాలం వాళ్ళు ఇంకా పూర్తిగా కరెక్ట్ అయిన డీటెయిల్స్ తెలియాలంటే ఈ క్యాథరీటర్ స్టడీ ఏదైతే హార్ట్ కోసం చేసినట్టుగానే అక్కడ నుంచి ఒక క్యాథరీటర్ని పంపించి దానిని బ్రెయిన్ వరకు ఎక్కడైతే రక్తనాళాలు ఇబ్బంది ఉందో అంత వరకు పరిణించి దాని వివరాలు కూడా మనం సేకరించవచ్చు.
0: ముఖ్యంగా ఈ డై ఇచ్చేసి ఏదో కాంట్రాస్ట్ అని అంటారు, దానివల్ల ఎలా తెలుస్తుంది అంటారు?
1: అంటే ప్లెయిన్ దానివల్ల చిన్న ఇబ్బంది ఏమిటంటే రక్తతాము ప్రవాహంలో పోయేటువంటి మందు ఉంటే తప్ప దాని పూర్తి వివరాలు ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత ఎక్కువ ఇబ్బంది ఉంది, అర్జెంటుగా చేయాలా లేదా, ఎంత సైజు, ఎంత ప్రమాదం అని ఇన్ని వివరాలు తెలియవు ప్లెయిన్ దాంట్లో. ప్లెయిన్ దానిలో మనకు ఒక అనుమానం పడి చూపుతుంది ఇక్కడ ఉండొచ్చు అని, దానితో వైద్యం చేయలేం కదా, దానికి కాంట్రాస్ట్ అనేది అవసరం.
0: అంటే నిర్దిష్టమైన అవగాహన రావడానికి కాంట్రాస్ట్ ద్వారా చేసినట్లయితే అది ఏ భాగానికి పాకి ఉంది, ఏ ఎంత డ్యామేజ్ జరుగుతుంది, దాని అవసర తీవ్రతను కూడా నిర్ధారించుకొని ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి వీలవుతుంది.
1: అవును
0: డాక్టర్ గారు, ఇది ఏబీ ఫిస్టులాకు సంబంధించి డయాగ్నైజ్ అయింది అనుకున్న తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఇప్పుడు ఇది ఏ చోట్ల వచ్చింది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం మొదటి బ్రెయిన్లో మాట్లాడుకుందాం. బ్రెయిన్లో ఏవి ఫిస్టులా ఉందనుకోండి, దాని సైజును బట్టి ఉంటుంది. అదే కాకుండా ఎంత ఎక్కువ ఎంత ముఖ్యమైన రక్తనాళాలు, ఉదాహరణ మనం ఇందాక మనం ఎడం పక్కన అనుకున్నాం, ఎడం పక్కన ఒకటికి రెండుసార్లు సర్జన్ ఆలోచిస్తాడు, ఎంత నిబుద్ధండు ఎంత గొప్ప సర్జన్ అయినా కూడా దానికి ఆపరేషన్ చేసామనుకోండి, ఏ కారణాంతరం వల్ల కుడికాలు కుడి భాగం మీద దాని ద్వారా ప్రభావం రావడం, పెరాలసిస్లా కొన్నాళ్ళ పాటు రావడం, మాటల్లో కూడా తేడా వస్తూ ఉంటుంది. ఒక 15 సంవత్సరాల క్రితం అందరికీ చేసే వైద్యం అదే, ఎందుకంటే అది తప్ప ఇంకొక గత్యంతరం లేదు.
0: అప్పుడు ఉండే సాంకేతికత అంతే చేసేవారు.
1: ఇప్పుడు సాంకేతికంగా అసలు న్యూరో సర్జరీ ఈ విభాగంలో అసలు ఒక విప్లవం వచ్చింది అనుకోండి, సాంకేతిక విప్లవం లాగే డయాగ్నోస్టిక్ విప్లవం వచ్చింది. పరీక్షా విధానాలు అది సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్, దానితో కూడా ఇప్పుడు ఏమిటంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే ఒక విభాగం కూడా వచ్చింది. అంటే ఏమిటి, రేడియాలజీలో మామూలుగా ఎక్స్రేలు, స్కాన్లు, సిటీ స్కాన్లు చూసి దానికి రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రొసీజర్లు చేసేటువంటి పద్ధతి,
0: ట్రీట్మెంట్ కూడా చేసేటువంటి పద్ధతి
1: దానిని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. భారతదేశంలో కూడా దానికోసం సంబంధించిన డిగ్రీ కూడా ఉంది. అంటే మామూలుగా ఏదైతే ఎండీ అన్నది డయాగ్నోసిస్, రేడియాలజీ డయాగ్నోసిస్ అంటారో, ఈ విభాగం వారు దాని తర్వాత డిఎం కోర్స్ కూడా చేస్తారు. దాని పేరు ఎండీడిఎం దాని అంటారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని కొన్ని ముఖ్యమైనటువంటి నగరాల్లో, ప్రాంతాల్లో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కానీ, చండీగఢ్లో, పీజీలో కానీ ఈ విభాగానికి సంబంధించినటువంటి కోర్సులు కూడా లభ్యంగా ఉన్నాయి.
0: ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతి ద్వారా ఏ రకంగా ట్రీట్మెంట్ జరుగుతుందంటే
1: అది రెండు రకాల పద్ధతులు ఉంది. ఇప్పుడు బ్రెయిన్లో సంబంధించిన అనుకోండి, ఏవిఎం ఉంది, దానిలో ముందులో యాంజియోగ్రామ్ తెలిసిపోయింది, దానికి వైద్యం చేయాలి. దానికి మరీ పెద్దగా ఉంటే ముందు ఏం చేస్తామంటే ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఒక మెటీరియల్, ఒక చిన్న స్టిక్కింగ్ లాంటి లోపలికి పంపిస్తూ ఉంటాం. పంపించిన తర్వాత ఏంటంటే నెమ్మది నెమ్మది అది కుంచుకుపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అదే కానీ దానితోనే వైద్యం అయిపోవచ్చు, లేదు సెకండ్ స్టెప్గా దానికి మనం ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. ఎందుకంటే అప్పటికి శత్రువు ఏదైతే ఉన్నాడో వీక్ అయిపోతాడు. శత్రువు వీక్ అయిపోయేసరికి మనం దాన్ని ఎదుర్కోవడం అన్నది ఇక్కడ చేయడం ఈజీ. సర్జరీ అన్నది టెక్నికల్గా అంత కష్టంగా ఉండదు. అది ఒక పద్ధతి. ఈ ఇప్పుడు ఆర్టీరోబియన్ ఫిస్టులా ఏదైతే ఉందో, ఎక్కడైతే చాలా ప్రవాహం చాలా ఫాస్ట్గా ఉంటుంది రక్తం దాంట్లో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్యకాలంలో బెలూన్స్ అని, కాయిల్స్ అని వచ్చాయి. అంటే ఏదైతే రెండింటికి వీక్ పాయింట్ ఏదైతే ఫిస్టులా ఉందో ఆ చోటులో సేమ్ యాంజియోగ్రామ్ ద్వారానే ఇది పంపించి ఈ కాయిల్స్ కానీ ఒక్కోసారి బెలూన్ కూడా పెడతారు. ఇది ఇంటర్నేషనల్ రేడియాలజీ నిపుణులు వేస్తారు. అది వేసినట్టు చప్పబడినట్టు అయిపోతుంది.
0: అంటే ఎక్కడైతే గండి పడిందో దాన్ని పూడుస్తారు. దానివల్ల మనకు ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
1: అసలు ఆశ్చర్యకరమైన రిజల్ట్. అంటే ఏదైతే కన్ను బయటకు వచ్చి ఇలా కొట్టుకొని అసలు చూడడానికి చాలా వికృతంగా, చాలా భయంకరంగా ఉంటుందో, అసలు వెలిసినప్పుడు ఇలా చప్పబడి ఏదైతే బెలూన్ గాలి తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది, సన్న గుంజి చూపోతుంది కదా. అదే మాదిరి మన కంటి ముందే అలాగైపోతుంది, అసలు ఆశ్చర్యపోతారు అటు చుట్టాలు అందరూ బంధువులు కూడా.
0: ఇవాళ సర్జరీ చేస్తే రేపటికి నార్మల్ కనబడుతుంది.
1: అంటే ఇప్పుడు ఏదైతే ఈ సాంకేతికతాలుగా ప్రగతికి అది ఒక పెద్ద తార్కాణం, గొప్ప నిదర్శనం.
0: డాక్టర్ గారు, ఇలా మీరు అన్నట్టుగా బెలూన్ కానీ లేదంటే కాయిల్ కానీ ఇంప్లాంట్ చేసిన తర్వాత

0: చాలా వరకు రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఏ రకమైన జాగ్రత్తలు పేషెంట్ తీసుకోవాలి, వాడి కుటుంబ సభ్యులు కూడా వారికి ఏ రకంగా సహకరించాలంటారు?
1: అంటే ఆయనకు ఒక ప్రొసీజర్ అయింది అన్నది ఒకటి అర్థం అందరికీ గుర్తుండాలి. బ్రెయిన్కి సంబంధించిన ప్రొసీజర్లు కాబట్టి ఒక న్యూరో సర్జన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అయితే, ఎందుకు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు రోజు పేషెంట్లు అవుట్ పేషెంట్గా చూసేటువంటి పద్ధతి ఇంకా మన దగ్గర రాలేదు. అందుకని ఒక న్యూరో సర్జన్ తాలూకు పర్యవేక్షణలో కానీ ఉండాలి, వారికి అవసరమైనటువంటి మందులు వాడుతూ ఉండాలి. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఒత్తిడి అన్నది ప్రపంచ భారతదేశంలో దగ్గర దగ్గర 70% మందిలో ఒత్తిడి అన్నది కామన్ అయిపోయింది. అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి ఒత్తిడి కానీ మళ్ళీ ఎక్కువైనట్టు దానివల్ల బీపీ పెరిగి మళ్ళీ కానీ దానికి ఇబ్బంది రావడం ఒక రిస్క్, ఎన్ని మీరు కాయిల్స్ వేసినా ఎన్ని బెలూన్స్ వేసినా ఒక ప్రమాదం అయితే ఉంటుంది. అదే కాకుండా సంవత్సరం ఒక సంవత్సరాన్ని బట్టి దానికి ఏమైనా పూర్తిగా అయిపోయిందా, ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ కూడా 100% అయిపోయిందని కాకుండా దానికి అవసరమైతే ఫాలోఅప్లో మళ్ళీ అవసరమైన స్కాన్లు కానీ ఎంఆర్ఐలు కానీ చేయాల్సి ఉంటుంది.
0: అంటే పీరియాడికల్గా రివ్యూలు చేయాలి,
1: డాక్టర్ గారి పర్యవేక్షణ అనేది చాలా అవసరం.
0: జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ సరైన ఆహారము, సరైన నిద్ర, దీంతోపాటు యోగా కానీ ధ్యానం కానీ చేయడం వల్ల ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది?
1: చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే యోగా ధ్యానం వల్ల ఏమంటుంటుంది, స్ట్రెస్ హార్మోన్ అని ఏదైతే మెదడులో ప్రవాహం ఉంటుందో కార్టిజాల్ అంటాం, సాంద్రత తగ్గిపోతుంటుంది, దానివల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గిపోతుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు రంగనాథన్ గారు. నమస్కారం.
1: నమస్కారం అండి.

మీరిప్పటి వరకు ఆరోగ్య జీవనం ఆర్టీరియో వీనస్ ఫిస్టుల గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పైడి రంగనాథన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ స్టూడియో క్లాక్ లో టైం 6:01 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో. వెల్, ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం. ఎంత ఎక్కువ పని చేసినా అసలు స్ట్రెస్డ్గానే అనిపించట్లేదు. నేచర్లో ఉన్న మ్యాజిక్ అలాంటిది. మరి ఎంత కష్టపడ్డా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయినా అలా విండో దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం చల్ల గాలి తగులుతుంది కదా, ఆ మూమెంట్ చాలు అన్నీ మర్చిపోవడానికి. ఇంకో గంట అసలు అలసట లేకుండా వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టీయో కాఫీయో పెట్టుకొని హాయిగా ప్రశాంతంగా విండోలో కూర్చోవచ్చు. ఎలాగో 6 అయిపోయింది, లెట్స్ కాల్ ఇన్ ద వీకెండ్ బికాస్ ఇట్ ఈస్ ద ఫ్రైడే ఈవినింగ్. అండ్ ఫ్రైడే ఈవినింగ్ అనగానే మీకు నందిని షో వచ్చేస్తుంది. సో మంచి మంచి ముచ్చట్లతో క్రేజీ పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ది షో.

0: FM Rainbow 101.9, musically yours.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,

0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: 6:18 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో. యూజువలీ మనకి అయ్యో నేను హర్ట్ అయ్యాను, నాకు బాధ కలిగింది, వాళ్ళను హర్ట్ చేశారు అందుకే నా మూడ్ ఆఫ్ ఉంది అని ఇలా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం. మనకు చాలా వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా, కానీ మోస్ట్లీ అమ్మాయిలు మాత్రం నేను అలిగాను, నేను బుంగముత్తి పెట్టుకున్నాను అని సమాంతలాగా కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇందులో చూస్తే నేను హర్ట్ అయ్యాను అని అంటున్నారు, కానీ ఎవరన్నా అసలు ఎందుకు హర్ట్ అయ్యాము అని ఎప్పుడన్నా ఆలోచించారా? మనల్ని ఎవరు ఎందుకు హర్ట్ చేస్తారు అని ఆలోచించారా? అసలు మనల్ని హర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదే, ఎందుకంటే ఆలోచించాల్సిన విషయం ఇది కాబట్టి. హర్ట్ అనేది ఒకరి ఫీలింగ్స్ని బాధ కలిగించడం. ఒకరి ఫీలింగ్స్ అంటే మనవి కాకుండా ఎదుటి వాళ్ళవి. సో ఎదుటి వాళ్ళు మనవి హర్ట్ చేయడము అంతే కదా. యునో వాట్, ఫీలింగ్స్ అనేవి మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. ఇట్స్ అ మెంటల్ స్టేట్ ఆఫ్ ఫీలింగ్ సంథింగ్. సో దాన్ని హర్ట్ చేయాలి అంటే మనము దానికి ఒక కంట్రోల్ ఇవ్వాలి. బ్రెయిన్కి ఒక కంట్రోల్ పంపిస్తే, ఒక రిఫ్లెక్స్ పంపిస్తే అప్పుడు ఓకే, ఇది హర్ట్ అవ్వాల్సిన విషయము, సో ఇప్పుడు సాడ్గా ఉండాలి అనేసి అది రియలైజ్ అవుతుంది. సో ఇలాంటి ఇంత ఇంపార్టెంట్ కంట్రోల్ని మనల్ని హ్యాపీ చేయాలి, సాడ్ చేయాలి, ఇరిటేట్ చేయాలి, కోపం తెప్పించాలి అన్న ఫండమెంటల్ కంట్రోల్ని అసలు ఎదుటి వాళ్ళకి ఎవరిస్తున్నారు? ఎవరో ఇవ్వట్లేదు, మనమే ఇస్తున్నాము. అది వాళ్ళకి తీసుకునే అంత శక్తి కూడా ఎదుటి వాళ్ళకి ఉండొద్దు. సో ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ఒకరిని హర్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది మన ఓన్ వాయిస్. ఎస్, ఎందుకు ఇలా అంటుంది అని అంటే, ఇప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినొద్దు, ఇవన్నీ మనము డే టు డే చేసే చిన్న చిన్న జడ్జ్మెంట్స్. సో మనమే డిసైడ్ అయ్యి, మనమే ఒక సిచ్యువేషన్ నుంచి అనలైజ్ చేసుకొని పలానా వ్యక్తిని నమ్ముతాము. రేపు వాళ్ళు హర్ట్ చేస్తే అయ్యయ్యో వాళ్ళు నన్ను హర్ట్ చేశారు అని బాధపడతాం. బట్ ఫస్ట్ ప్లేస్లో నువ్వే కదా వాళ్ళని నమ్మావు. వాళ్ళు ఏమన్నా గ్యారంటీ కార్డ్తో వచ్చారా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయి, నేను అసలు హర్ట్ చేయనని? లేదు కదా. అందుకే సెల్ఫ్ డౌట్ అనేది తగ్గించుకొని ఎదుటి వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఫస్ట్ మనము మన మీదకి తెచ్చుకోవాలి. మనల్ని మనం ఎంత నమ్మితే అంత స్ట్రాంగ్గా, అంత రెసిలియంట్గా అవుతాము. అప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత ట్రై చేసినా మనల్ని హర్ట్ చేసే కంట్రోల్ అయితే వాళ్ళకి ఇవ్వలేము కదా. ఏదున్నా మన చేతిలోనే ఉండాలి. వెల్, దీనికి అండర్లైన్గా చెప్పాలంటే ఎదుటి వాళ్ళని కూడా 100% నమ్మకుండా ఒక్క చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్, అది మన కోసమే మళ్ళీ కూడా, ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ పెట్టుకుంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సిచ్యువేషన్ బ్యాడ్ ఉండి, టైం బ్యాడ్ ఉండటం వల్ల వాళ్ళు మనకి బాధ కలిగించాల్సి వచ్చినా మనకి అంత ఇంపాక్ట్ ఉండకూడదు. సో ట్రస్టింగ్ సమ్వన్ ఆన్ సర్టన్ కండిషన్స్ ఇస్ ద న్యూ నార్మల్. You are listening to Akashvani, Hyderabad FM Rainbow 101.9. This is your jog, Nandini.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: Hyderabad's heartbeat,
4: Secunderabad's vibe.
3: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
4: Music, culture, sports and surprises all packed in one vibrant show.
3: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
4: stay tuned,
3: stay bright.
4: Vibrant Hyderabad
3: on FM Rainbow 101.9.
5: వెల్కమ్ బ్యాక్. 6:36 టు ది క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆజే నందినితో. మనము మన చుట్టూ ఏ వస్తువు చూసినా, ఏ సాంగ్ విన్నా, ఏ సిచ్యువేషన్ విన్నా, ఎలాంటి కాన్వర్జేషన్స్ ఉన్నా, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టూ సైడ్స్. ఈవెన్ మనుషులు కూడా మినిమంగా టూ సైడ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, జస్ట్ లైక్ అ కాయిన్. అందుకే కదా అంత పెద్ద క్రికెట్ మ్యాచ్ అయినా కాయిన్తోనే టాస్ వేస్తారు, బికాస్ ద డిసిషన్ ఈజ్ మేడ్ ఈజీ. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయానికి, ప్రతి సందర్భానికి, ప్రతి మనిషికి, ప్రతి మాట మనిషి నుంచి వచ్చిన దానికి టూ సైడ్స్ ఉంటాయి. ఒకటి గుడ్ అయి ఉండొచ్చు, ఒకటి బ్యాడ్ అయి ఉండొచ్చు, ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. అండ్ బైనరీలో కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ 0 and 1, అండ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ బిట్వీన్. మధ్యలో ఏదున్నా సరే ఇట్ హ్యాపెన్స్ విత్ అ మిక్చర్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వైట్, ఎక్స్ట్రీమ్ బ్లాక్ ఆర్ టూ కలర్స్. ఒక దాంట్లో అన్నీ ఉన్నాయి, ఒక దాంట్లో ఏదీ లేదు. ఒక దాని నుంచి మిగతా కలర్స్ వస్తాయి. ఈ కలర్స్ని మిక్స్ చేస్తేనే మనకి మధ్యలో ఉన్న ప్యాలెట్ అంతా వస్తుంది. బట్ ఇఫ్ దేర్ ఇస్ నో బ్లాక్ నో వైట్, దేర్ ఇస్ నో స్పెక్ట్రమ్ కదా. అయితే ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో అడుగుతాడంట, మాధవ నాకు ఒక మాట చెప్పు, ఆ మాట నేను ఏ సందర్భంలో గుర్తు తెచ్చుకున్నా ఆర్ చదివినా నాకు

ఆపోజిట్గా అనిపించాలి. అంటే సంతోషంలో చదివితే బాధ కలగాలి, బాధలో చదివితే సంతోషాన్ని ఇవ్వాలి, అలాంటి మాట ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, చాలా బాగా అడిగావు అర్జున, ఇదంతా నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్న క్వశ్చనే కదా, సో చెప్తాను విను అని ఈ మాట చెప్తాడు. ఏ సిచ్యువేషన్ అయినా మనకి రెండు దిక్కులు చూడాలి, 10 సార్లు ఆలోచించాలి అని మనకు అందరూ చెప్తారు. సో నువ్వు ప్రతి సందర్భంలో ఎలాంటి క్లిష్టమైన సందర్భంలో ఉన్నా, ఎలాంటి విషయం మీద నువ్వు డెసిజన్ తీసుకోవాలన్నా సరే ఈ ఒక్క మాటని గుర్తుపెట్టుకో, అదేంటంటే ఇది శాశ్వతం కాదు. ఈ మాటను నువ్వు గుర్తుపెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎలాంటి నిరాడంబరతకు లోనవ్వకుండా సమయానుసారంగా ప్రాపర్ డెసిషన్ని తీసుకుంటావు, అండ్ ఈ నిర్ణయం ఎప్పుడు నువ్వు రిగ్రెట్ అవ్వవు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, ఇంత చిన్న మాట, కేవలం 3 పదాలు ఉన్నాయి మాధవ, ఇది శాశ్వతం కాదు, కానీ దాంట్లో ఉన్న అర్థం మాత్రం ఎంత లోతైనదో. నాకు తెలిసి ఈ ఒక్క మాటని నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను, అండ్ ఎలాంటి చిన్న పెద్ద నిర్ణయంలో అయినా సరే ఇది ఎప్పుడు నా తోడే ఉంటుంది అని చెప్పాడు. సో ఇది అర్జునుడికే పరిమితం కాదు, మనకి కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పుడు అయ్యో హ్యాపీ బాధలో ఉంటే ఇంత కష్టం వస్తుంది, వై మీ, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఓ బాధపడిపోతూ ఉంటారు. అదే సంతోషంలో ఉంటే అసలు మనల్ని ఆపేది ఎవడరా అని ఆనందంలో ఉంటాడు. సో ఇలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ అయిపోతే వీ విల్ లూజ్ అవర్ బ్యాలెన్స్. సో ఈ 3 పదాలు ఉన్న సెంటెన్స్ని గుర్తుపెట్టుకొని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఓవర్వెల్మ్ అవ్వకుండా హార్మోనియస్గా ఉంటే మన చుట్టూ అంత ప్రశాంతంగా ఉంటుంది, లోపల ఎంత స్టార్మ్ నడుస్తున్నా కూడా మనం బయటికి ప్రశాంతంగానే కనిపిస్తాము విత్ అ స్మైల్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. దిస్ ఇస్ యువర్ రాజీ నందిని. స్టడీ క్లాక్లో టైం 6:40.

0: FM Rainbow 101.9, musically yours.
1: వెల్కమ్ బ్యాక్. 6:54 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నాందినితో. లైఫ్ సిస్టమ్స్ అని పదం ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది. ఆంటర్ప్రినర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, అలాగే ప్రొడక్టివ్ గురూస్ కూడా ఈ సిస్టమ్స్ అనేవి పెట్టుకోండి మీ లైఫ్ సాఫీగా సాగుతుంది అని మనకి టిప్స్ ఇస్తూనే ఉంటారు. అలా చేయడానికి కూడా చాలా టూల్స్ మనకి చెప్తూనే ఉంటారు. బట్ మైక్రో లెవెల్లో చూస్తే అసలు వాట్ ఈస్ ద సిస్టమ్? ఏదైనా సరే డెడికేటెడ్ పని చేసేదనేది దాన్ని సిస్టమ్ అంటారు. ఒక కంట్రీ నడవాలన్నా, ఒక బిజినెస్ రన్ చేయాలన్నా సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్ని పనులు ఒకలే చేయగలరు, కానీ అలా చేయడం వల్ల ఎగ్జాస్ట్ అయిపోతారు. మనం అనుకున్న విజన్ని ముందుకు తీసుకెళ్లలేము. ప్రొడక్టివిటీ, క్వాలిటీ ఇవన్నీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో సిస్టమ్స్ అనేవి ఉంటే వర్క్ అనేది ప్రాపర్గా డెలిగేట్ అవుతుంది, విజన్ అనేది క్లారిటీగా ఉంటుంది, అండ్ ఎంటైర్ ఆర్గనైజేషన్ ఆర్ అ కంట్రీ విల్ రన్ స్మూత్లీ. సో టెక్నికల్లీ ఇది జస్ట్ ఒక గవర్నమెంట్ ఆర్ ఒక బిజినెస్ ఆర్ ఒక కంపెనీకి రెస్ట్రిక్ట్ అయ్యే పదం అయితే కాదు. మన ఇంట్లో కూడా మనము సిస్టమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఒక కంట్రీ లెవెల్లో లేదా ఒక కంపెనీ లెవెల్లో చూస్తే ఫినాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, లాజిస్టిక్స్, ఐటీ సర్వీసెస్, డెవలపర్స్, టెస్టర్స్ అని ఇలా రకరకాల రోల్స్ ఉంటాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ సిస్టమ్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈచ్ సిస్టమ్ ప్రాపర్గా వాళ్ళకి సంబంధించిన పని వాళ్ళు చేస్తే ఎండ్ ఆఫ్ ద డే పేరు కంపెనీకి వస్తుంది, అంతేకాని సిస్టమ్స్కి రాదు. ఈ సిస్టమ్స్ అన్నీ కలెక్టివ్గా చేస్తే ఒక పెద్ద కంపెనీ అన్న విజన్ ముందుకు వెళ్తుంది. ఇంటర్నల్లీ ఎవ్రీబడి విల్ బి రివార్డెడ్, బట్ యాజ్ అ హోల్ ఒక టీమ్గా ఒక పెద్ద విజన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతారు. సో క్రెడిట్ అనేది అందరికీ లభిస్తుంది. సో ఇదే మనము ఇంట్లో కూడా గమనిస్తే మన ఇంట్లో కూడా ఇవే సిస్టమ్స్ ఉంటాయి. ఫైనాన్సెస్ ఉంటాయి, లాజిస్టిక్స్ ఉంటాయి, గ్రాసరీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం హౌస్ కీపింగ్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్స్ ఎవరు ఎంతగా చేయగలరో, ఎవరు ఏ పని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అన్న విషయాన్ని కలిసి మాట్లాడుకొని ప్రాపర్గా డెలిగేట్ చేసుకుని ఎవ్రీ వీక్ ఒక ఫాలోఅప్ చేసుకుంటే ఎవ్రీబడి విల్ గెట్ దేర్ ఓన్ టైమ్ అండ్ ఎవరు ఓవర్లోడ్ అవ్వకుండా ఉంటారు. పర్సనల్ వర్క్స్తో పాటు ఎక్స్ట్రా ఒక 1-2 అవర్స్ ఇంటి పనులకు కూడా కేటాయిస్తే ఒక కంట్రీ నడిచినంత సాఫీగా ఇల్లు కూడా నడుస్తుంది. అన్నీ నేనే చేయాలా, నేను చేస్తుంది ఎవరికి కనిపించట్లేదు అన్న ఎక్స్క్యూజెస్, అన్న కంప్లైంట్స్ మాత్రం ఎప్పటికీ రావు. సో ఆలోచించండి, ఎంతవరకు చేయగలమో అంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఒక షేర్ ఆఫ్ వర్క్లో మనము భాగమైన వాళ్ళు కూడా అవుతాము. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ సిస్టమ్స్ ఉండడం వల్ల మనము హెల్త్కి, ఫిట్నెస్కి టైం ఇచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఎగ్జాస్ట్ అవ్వకుండా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే డేలో ఒక 45 మినిట్స్ టైం ఖచ్చితంగా కావాలి. లేదు అంటే ఫుడ్ హ్యాబిట్స్, డైట్ హ్యాబిట్స్ ఏదో ఒక విధంగా మార్చుకోవాలి. ఇప్పుడు అందరూ ఫిట్నెస్ ఫ్రీక్స్ అవుతున్నారు కాబట్టి ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ టిప్స్ ఆర్ ఓన్ ట్రిక్స్ టు స్టే హెల్తీ. సో మీరు మీ రెగ్యులర్ లైఫ్లో హెల్దీగా ఉండటానికి ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ సంథింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ లర్నింగ్ టు ఫాలో

సంథింగ్, డూ షేర్ విత్ మీ. నాతో మాట్లాడడానికి డైల్ చేయాల్సిన నంబర్ 0402323003030, 0402323482101, 0402970471515. మీ హెల్త్ టిప్స్ని మాతో పంచుకోండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్.

0: 7:01 టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మన ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేస్తారు?
1: ట్రాఫిక్ వస్తేనే ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తింటే చాలా మంచిగా ఉంటదండి. ఏది పడుతుంది పడని వస్తువులు గట్ట మనం మందని అండి అదని ఇదని ఏది పడుతుంది తాగేసి తినేసి తింటే మన ఆరోగ్యం చెడిపోతుందండి.
0: ఓకే అండి.
1: ఇకపోతే అండి, మించిన సత్యనారాయణ రాజు గారు చెప్తారండి ఆరోగ్య సూత్రాల గురించి, మనం ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటామో ఎలా ఉంటామో అన్ని కూడా విపులంగా చెప్తారండి జీ తెలుగులో అండి. ఆయన చెప్పే పాటిస్తేనే, సార్ చెప్పే పాటిస్తేనే మనకి ఎటువంటి అనారోగ్యం అనేది కూడా దరిదాపు రాదు మేడం.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్ ఎస్, మనకి ఆన్లైన్లో టీవీలో చాలామంది చెప్తూనే ఉంటారు హెల్త్ టిప్స్, అండ్ ఆకాశవాణిలో కూడా 5:45 నుంచి 6 వరకు ఆరోగ్య జీవనంలో చాలా

హెల్త్ టిప్స్ అనేవి మనము డైరెక్ట్ డాక్టర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ నుంచి వినొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే సొంత వైద్యం చేయకుండా డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే బేసిక్గా మనకి ఏం పడుతున్నాయి, వాట్ ఆర్ వి అలర్జిక్ టు, లాక్టోస్ ఇంటాలరెంట్ ఏమన్నా ఉందా, స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్ తింటే ర్యాషెస్ ఏమన్నా వస్తున్నాయా అనేవి గమనించుకొని డెఫినెట్గా అవి తగ్గించాలి అండ్ డాక్టర్ని కూడా రీచ్ అవుట్ అవ్వాలి. ఆల్ రైట్, లెట్స్ టాక్ టు అవర్ నెక్స్ట్ కాలర్. బట్ బిఫోర్ దాట్ ఈ సాంగ్ వినేద్దాం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. 7:10 స్టూడియో క్లాక్లో టైం. మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్న కాలర్ ఎవరో చూసేద్దాము. హలో.
2: హలో అమ్మా నందిని, బాగున్నానేనా?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
2: బాగున్నామ్మా.
1: ఓకే.
2: ఆయుష్మాన్ భవ.
1: థ్యాంక్ యూ అండి. మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటివి పాటిస్తారు?
2: అదే నేను, నాకు ఇప్పుడు 82 ఏళ్ళు ఇప్పుడు. అయితే నేను రెగ్యులర్ గా 4:35 మధ్యలో లేస్తానమ్మా.
1: ఓకే.
2: లేచి మెడిటేషన్ చేసుకుని తర్వాత వాకింగ్ చేసుకుని కొంచెం ప్రాణాయామం కొద్దిగా చేసుకుని మెడిటేషన్ చేసుకుంటాను, వాకింగ్ పోయేస్తాను. ప్రతి నేను బయట ఫుడ్ను అవాయిడ్ చేసేస్తాను, బయట ఫుడ్ తినను.
1: ఓకే ఓకే.
2: ఇంట్లో చేసిందే తింటాము, ఏదైనా కానీ చేస్తాము. మేము ఎక్కువ రాగి సంగటి, రొట్టెలు, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు ఇవి ఎక్కువ వాడతాం మేము ఇంట్లో కూడా.
1: ఓకే ఓకే అండి.
2: అవి వాడతాం కాబట్టి నేను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను. తర్వాత ఏదన్నా కూడా మనము బయట ఇక్కడ నుంచి తెచ్చుకుని ఆయిల్ ఫుడ్ తింటాం చూడు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మన ఇంట్లో చేసుకునేది ఏదైనా కానీ తృప్తిగా కొంచెం కానీ తినేది అనమాట. అది కాకుండా ఓవర్ గా నైట్ మేలుకోవడము, నైట్ మేలుకోవడము, తెల్లవారు లేట్ గా లేయడం అనేది అది కూడా ఒక ప్రాబ్లం అమ్మా. అది కూడా చేయకూడదు అట్లా. కాబట్టి ఎంతనే కనీసం 8 గంటలు కాదు, 7 గంటలైనా నిద్ర ఉండేటట్టు చేసుకోవాలమ్మా.
1: సో ఇప్పుడు పిల్లలకి మీరు ఇస్తున్న సలహా ఇదే అనుకుంటున్నాను.
2: అంతే అమ్మా.
1: ఓకే రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ నాన్న.
1: సో యా, ఇప్పుడు జనరేషన్ కాన్స్టెంట్గా చూస్తే స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది, వాళ్ళ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఏమన్నా అంటే లేట్ నైట్ అసైన్మెంట్స్, లేట్ నైట్ గ్రూప్ డిస్కషన్స్ అంటారు. ఆఫీస్ షిఫ్ట్స్ కూడా అట్లాగే ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్ అని, రకరకాల షిఫ్ట్స్లు. అది కాకుండా ఎక్స్ట్రీమ్లీ హై ట్రావెల్ టైం ట్రాఫిక్ వల్లనో, లేకపోతే ఇంటి నుంచి ఆఫీస్ దూరంగా ఉండటం వల్ల, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మన బాడీ అనేది ఓవర్లీ స్ట్రెయిన్ అయిపోతుంది, ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్, దానికి రికవరీ టైం అనేది తక్కువైపోతుంది. సరే లేట్గా పడుకున్నా కూడా 6 to 7 hours ఆఫ్ స్లీప్ అనేది బాడీకి దొరకట్లేదు. మళ్ళీ లెగుస్తున్నాము, ఉరుకులు పరుగులు, ఇలా లైఫ్ నడుస్తూనే ఉంది. అండ్ తెలియకుండా డేస్ గడిచిపోతున్నాయి. అందుకే కదా చూస్తూ చూస్తూ వీకెండ్ వచ్చింది, మళ్ళీ అలా మండే స్టార్ట్ అయింది అనుకుంటూనే ఉంటాము. వీకెండ్ వస్తుంది, ఇంకో 2 weekends తర్వాత జూలై కూడా అయిపోతుంది. సో యా, దట్ ఈస్ ది రియాలిటీ. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need...
2: Okay, mana next caller line lo unnaru. Hello.
3: Hello, hi.
2: Hi, good evening. Mee peru?
3: Na peru Shalini.
2: Okay, Shalini garu. So, mee healthy habits endi?
3: My healthy habits
2: endi
3: morning manam gantla water tappakunda tagala.
2: Mhm.
3: Morning levagani.
2: Okay.
3: అండ్ దాంతో పాటు డైట్ అనేది మెయింటైన్ చేయాలా.
2: ఓకే.
3: అండ్ వాకింగ్, ఎక్సర్సైజెస్, ఫిట్నెస్ కోసం అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి.
2: ఓకే అండి.
3: అండ్ యోగా, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ జ్యూస్, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలా.
2: బట్ ఇప్పుడున్న హడావిడి హడావిడి లైఫ్ స్టైల్లో ఇవన్నీ అకామిడేట్ చేయడం ఎట్లా పాసిబుల్ అవుతుంది మీ ప్రకారం? అంటే అనుకుంటే చేయొచ్చు, బట్ మీ సజెషన్?
3: కొంచెం ప్రొఫెషనల్ అయితే బిజీ బిజీ ఉంటుంది ఇవాళ రేపు. సో ఎగ్ అయితే తినొచ్చు కదా మాక్సిమం అందరైతే. ఎగ్ అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. ఎగ్ ప్రోటీన్స్ అండ్ ఎనర్జీ కూడా ఇస్తుంది. అండ్ డైలీ ఒక్కసారైనా యాపిల్ జ్యూస్, ఎందుకంటే యాపిల్ యూజ్ చేసి డాక్టర్స్ కి అవాయిడ్ చేయొచ్చు, డాక్టర్స్ కి దూరంగా ఉండొచ్చు.
2: అవును, అన్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే అంటారు. ఆల్ రైట్ శాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా తను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎక్సర్సైజ్ అనేది రొటీన్లో ఇంక్లూడ్ అయిపోవాలి. అండ్ ఫుడ్లో కూడా ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇలా అవసరమైన, బాడీకి అవసరమైన అన్ని కాంపోనెంట్స్ ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్తున్నారు. నేనేమంటానంటే, ఇవన్నీ డే టు డే గుర్తుపెట్టుకొని ఇంక్లూడ్ చేయటము, మళ్ళీ ఉన్న టైంలో ఇవన్నీ అకామిడేట్ చేయడం కొంచెం కష్టమే. కాబట్టి వీకెండ్స్లో ఒక చిన్న మీల్ ప్రెప్, లేదంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, స్నాక్స్ ఇలా ఒక మెన్యూ ప్రిపేర్ చేసుకొని దానికి కావాల్సిన బేసిక్ ప్రిపరేషన్స్ ముందే చేసి పెట్టుకొని గ్రాసరీస్ ఏమైనా ఉంటే రీస్టాక్ చేసుకోవడము. అండ్ క్యాలెండర్, మనం అందరము స్మార్ట్ ఫోన్స్ వాడతాము, ఎవ్రీబడీ హ్యాజ్ అ జీమెయిల్. సో క్యాలెండర్లో ఒక టైం స్లాట్ ఎక్సర్సైజ్కి, వాకింగ్కి అలా యాడ్ చేసి పెట్టేస్తే వీక్ అనేది ప్లాన్డ్గా ఉంటుంది. మీ కుకింగ్ టైం, ట్రావెల్ టైం, ఎక్సర్సైజ్ టైం, స్లీప్ టైం ఇలా బ్లాక్స్ చంక్ చేసుకొని పెట్టుకుంటే ఏ టైం అవైలబుల్ ఉందో చూసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఉన్న వర్క్ని కూడా రిమైనింగ్ టైంలో అడ్జస్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ బియాండ్ హెల్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ప్రతి పని ఇంపార్టెంట్ అంటారు, ప్రతి పని అర్జెంట్ అంటారు, బట్ వీఆర్ ద వన్ హూ హ్యాస్ టు డిసైడ్ వాట్ ఈజ్ వాట్. సో ఈ టైం చంక్ చేసుకొని, టైం మేనేజ్మెంట్ చేసుకుంటే I hope everything can be accommodated. You're listening to Akashvani, Hyderabad FM Rainbow 101.9. Stay tuned.

0: వెల్కమ్ బ్యాక్. మన నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాము. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతి పేరు నుండి.
0: నరసింహారెడ్డి గారు, సో మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి, హెల్త్ హ్యాబిట్స్ ఏంటి?
1: ముఖ్యంగా మేడం, డైలీ ఎవరైనా కానీ 45 మినిట్స్ వాకింగ్ చేయాలి మేడం.
0: ఓకే,
1: అది చేయడం వల్ల ఏంటంటే చాలా వీటికి కొద్దిగా ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు మేడం. వాకింగ్ అనేది కనీసం 45 మినిట్స్.
0: ఓకే,
1: నేనైతే డైలీ 5:30 లేచేసి వాకింగ్కి వెళ్తాను. మిగతా ఏంటంటే తిండి విషయంలో టైం మీద తినాలి మేడం.
0: ఓకే,
1: ఒకటి ఏంటంటే బయట వస్తువులు ఎక్కువ వాడద్దు. ఎప్పుడు ఎమర్జెన్సీ అంటే ఎప్పుడు నడిచిపోతుంది, ఎప్పుడు ఒకసారి కానీ అనుకున్న ఎమర్జెన్సీలో అదే పనిగా తినొద్దు అవి. ఇంకోటి ఏంటంటే టైం మీద పడుకోవడం, టైం మీద ఎందుకంటే కొద్దిగా ఎర్లీగా పడుకోవాలి, పొద్దున్నే లేవాలి మేడం.
0: ఓకే,
1: ఇంకోటి ఏంటంటే మేడం ఒక టెన్షన్ గా ఫీల్ కావద్దు మేడం. ఒక టెన్షన్ పెట్టుకోవడం వల్ల లేని బీమార్లు రోగాలు వస్తుంటాయి. తీసుకొని కొద్దిగా మనం చేసే పనులన్నీ మంచిగా న్యాయబద్ధంగా చేసుకుంటూ పోతే ఆ టెన్షన్స్ అనేవి ఉంటాయి. అడ్డుగోలు పనులు చేస్తుంటే టెన్షన్స్ ఎక్కువైతాయి. దానివల్ల ఏంటంటే లేనిపోని రోగాలు అని వస్తుంటాయి. వీటిలో ఏంటంటే ఇవి నేను ఏదైతే చెప్తున్నా మీకు అవి కంపల్సరీగా పాటిస్తాను మేడం నేను.
0: ఓకే అండి, ఇదంతా బాగుంది. మరి ఇంట్లో మా ఆడవాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు వాకింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి 45 మినిట్స్ ఇంట్లో ఇంటి పని అయిపోతుంది, నేను వాకింగ్ చేసుకుంటే అని ఆలోచిస్తారు కదా, వాళ్ళకి ఎట్లా?
1: టైం టైం తీసుకోవాలి మేడం, టైం తీసుకోవాలి.
0: ఓకే,
1: టైం తీసుకొని ఇంట్లోనే మనకి ఏదైనా ఉన్న ప్లేస్ లోనే అది ఆడు కాకుండా ఏదైనా ఈజీగా ఏమన్నా ఆడలోకి ఏం మేడం, చాలా పనులు ఉంటాయి వాళ్ళకి, అదే ఎక్సర్సైజ్ అయిపోతాయి వాళ్ళకు.
0: ఓకే,
1: ఎందుకంటే చాలా పనులు చేస్తారు జెంట్స్ మనం అనుకుంటాం కానీ లేడీస్ కున్న పనులు మనకు ఉంటాయి కానీ వాళ్ళకు ఉంటే తెలియకుండానే ఉంటాయి మేడం వాళ్ళకి పనులు.
0: కరెక్ట్, అండ్ వాళ్ళు చేసినంత మనం అసలు చేయలేము.
1: చేయలేము మేడం, ఎందుకంటే వాళ్ళకి అదే ఎక్సర్సైజ్. కాకపోతే వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా చేసుకుంటూ టెన్షన్ గా ఫీల్ కాకుండా హాయిగా టైం పాస్ చేసుకోవాలి మేడం.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: సో యా, నెక్స్ట్ కాలర్ ఎవరు మాట్లాడేద్దాము, స్టే ట్యూన్డ్. హలో,
2: హలో అక్క.
0: హాయ్, ఏం పేరు నీది?
2: నా పేరు జస్విక్ అక్క.
0: హాయ్ జస్విక్, ఏం చదువుకుంటున్నావు?
2: సెకండ్ ఏ అక్క.
0: అవునా?
2: ఏ సెక్షన్?
0: ఓకే ఓకే, సో చెప్పు నువ్వు ఏం మాట్లాడడానికి కాల్ చేసావు.
2: మార్నింగ్ 5 లేచి 6-7 వరకు స్విమ్మింగ్ వెళ్తున్నాము.
0: ఓకే,
2: చెల్లికి అదే మళ్ళీ టిఫిన్ కి, టిఫిన్ కి ఎగ్, ఎగ్ ఫ్రూట్, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇంకా చికెన్ ప్రోటీన్ ఫ్రూట్స్ ఏమైనా పెడుతుంది మమ్మీ.
0: ఓకే,
2: ది నైట్ డిన్నర్ కి.
0: లంచ్ లో ఏం తింటావు?
2: లంచ్ లో కర్రీ, రైస్,
0: ఓకే,
2: కర్రీ.

0: ప్రైస్ ఎంత?
1: డిన్నర్
0: ఈరోజు
1: ఇంకా తినలేదా?
0: ఏదైనా తిన్నామా?
1: స్నాక్స్
0: రాగి
1: తిన్నావు?
0: దోశ తిన్నాం ఈరోజు.
1: ఏం తిన్నావు ఏం తిన్నావు?
0: రాగి దోశ డిన్నర్కి.
1: ఓ ఓకే ఓకే. స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్?
0: గోవా
1: ఓ వెరీ గుడ్. నువ్వు అన్ని హెల్తీ ఫుడ్సే తింటావా?
0: అక్క, ఇది 7కి టిఫిన్ డిన్నర్ ఫినిష్ చేసేసి 8కి పడుకొని పోతాం మేము.
1: అవునా?
0: మార్నింగ్
1: వెరీ గుడ్.
0: 5కి లెగాలని.
1: స్పోర్ట్స్ ఆడుకుంటావా నువ్వు?
0: స్కూల్లో ఆడుతున్నట్టు
1: ఏం ఆడతావు?
0: బాస్కెట్బాల్ ఆడుతాను.
1: ఓ వెరీ గుడ్. ఇట్లానే హెల్దీ ఫుడ్ తింటూ మంచిగా స్పోర్ట్స్ ఆడుకొని అట్లానే మంచిగా చదువుకొని చదువుకొని నువ్వు ప్రశాంత్ ఇట్లానే హెల్దీగా పెద్దగైపోవాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్. సో యా, మనకు ఒక చిన్ని సెకండ్ క్లాస్ కాలర్ కాల్ చేశాడు. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు హిమ్. అండ్ ఈ ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో, పొద్దున్న లేవాలి, నైట్ త్వరగా పడుకోవాలి, ప్రాపర్గా ఫుడ్ తినాలి టైం టు టైం అన్నది చిన్నప్పటి నుంచే ఇన్కల్కేట్ చేస్తూ ఉండాలి. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, అతనికి తెలుసు ఏం తింటున్నాడు. ఇట్స్ అ డ్రై ఫ్రూట్ లడ్డు, ప్రోటీన్ తినాలి, ఎగ్ తినాలి, రాగి దోశ అని. ఇలా పిల్లలకు కూడా వాళ్ళు ఏం తింటున్నారో ఎలాబరేట్ చేసి చెప్పటము, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ పెడతాము వాటి పేర్లు ఏంటి, ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడే అలా చెప్తూ చెప్తూ చెప్తూ ఉంటే వాళ్ళకి తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు తినను అని మారం చేయరు. వాటిని కొంచెం రకరకాల విధాలుగా ఇంకా పెట్టడానికి ట్రై చేస్తే అదొక హ్యాబిట్ అయిపోయి వాళ్ళ బాడీకి కూడా అలవాటు అయిపోతుంది. అలా చేయని పిల్లలే ఇప్పుడు పెద్దయ్యాక చాలా పికీ ఉంటారు. కొత్తిమీర తినను, టమాటా తినను, క్యాప్సికమ్ తినను, ఇలా తినని వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. యూ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ థాట్ ఆఫ్ సంబడీ నేను ఇది చెప్పే ప్రాసెస్లో. బట్ యా, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.
2: Bro, did you know there's a theater fest at Rakendra Bharti tonight?
3: What? I had no clue.
2: That's why you need Vibrant Hyderabad.
3: Vibrant Hyderabad? What's that?
2: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
3: Sounds like the ultimate city guide on radio.
2: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
3: Catch the vibe.
2: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: హలో
2: హలో
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: సతీష్ కుమార్ అండి, అయ్యప్పన్ గారు ఫోన్ అండి. ఆల్వా
1: సతీష్ కుమార్ గారు, సో మీ ఆరోగ్య రహస్యం ఏంటి?
2: మార్నింగ్ 5 o'clock లేచి వాకింగ్ చేసుకొని మాకు 6:30 to 7:15 ఆన్లైన్ క్లాస్ ఉంటుందండి, యోగా.
1: ఓకే,
2: అది అటెండ్ అయిన తర్వాత మార్నింగ్ ఏం తీసుకోనండి, టిఫిన్ ఇట్లా ఏం తీసుకోను, ఓన్లీ తాను.
1: ఓకే,
2: లంచ్ ఈవినింగ్ కూడా డిన్నర్ చేయను, చపాతి దోశా లేకుంటే మిల్క్ అంతే అండి. నాది ఏజ్ 62. ఇప్పుడు నేను ఎవ్రీడే బీపీ ఉన్న వెయిట్ చెకప్ చేసుకుంటాను. ఫాలో అప్ అయిపోతానండి. ఒక్కనాడు ఇట్లా మనకు వర్షం పడ్డా లేకుంటే ఆరోగ్యం బాగాలేకుండా మనం యోగా చేయకుంటే ఎక్సర్సైజ్ చేయకుంటే అదో లాగుంటుంది. ఎక్సర్సైజ్ యోగా చేస్తేనే మన శరీరం ఆరోగ్యం ఉంటుందండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, ఇందాక ఆన్లైన్లో యోగా అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ ఆన్లైన్ వచ్చేసరికి బేసిక్ బౌండరీస్ అనేవి

0: కొంచెము బ్లర్ అయిపోయినాయి. ఒకప్పుడు ఎక్కడ నేర్పిస్తున్నారో తెలీదు, మాకు ఆ పార్క్ దూరం ఉంది, యోగా స్టూడియో దూరంగా ఉంది, జిమ్ చుట్టుపక్కల లేవు అని చాలామంది చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నా చేయలేకపోతారు. బట్ ఇప్పుడు ఆన్లైన్ రావటం వల్ల అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా చేసుకునే తగ్గట్టుగా ఎక్విప్మెంట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి ట్రావెల్ చేసి జిమ్ కానీ యోగా స్టూడియోస్కి వెళ్ళలేకపోతే ఇంట్లోనే ఉండి ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడము ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా. సో ఎస్, నెక్స్ట్ కాలర్ ఎవరు మాట్లాడేద్దాం. హలో హలో హలో
1: హలో మేడం, నేను ఆల్రెడీ కట్ చేశాను.
0: ఓకే, దెర్ ఇస్ సమ్ కాల్ డ్రాప్, బట్ యా, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 7:30 స్టూడియో క్లాక్ లో టైం. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో
2: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: నందిని గారు. నమస్కారం.
1: నమస్కారం. అటు ఇటుగా మీ పేరు?
2: నా పేరు కౌసల్య. హిమాచల్ నుంచి మాట్లాడుతున్నా.
1: కౌసల్య గారు, సో చెప్పండి.
2: ఫిట్నెస్ అంటే అతి సర్వత్రా వద్ది అన్నారు. అంటే ఏంటంటే బాగుంది కదా అని ఎక్కువ లాగించేయకూడదు కదా.
1: ఓకే,
2: అవును. ఏమన్నా చేసేపు ఇంట్లో చాలా బాగుంది కదా, మంచి వాసన వస్తున్నాయి, మసాలా వాసనలు అని ఇట్లా లాగించేయకూడదు. దానికి ఒక లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్ ప్రకారమే తినాలి. తర్వాత హితమైంది మితంగా తినాలి అంటారు. ఎంత ఇష్టం ఉన్నా మితంగానే తినాలి మనం. ఎక్కువ ఎక్కువ తినేస్తే స్టమక్ అప్సెట్
1: కరెక్ట్.
2: అందుకని ఇంకోటి ఏంటంటే మన బాడీయే మన ఇల్లు. ఎందుకంటే మన బాడీలో ఏం చిన్న చిన్న వాటికి మన డాక్టర్ దగ్గర పరిగెత్తక్కర్లేదు. మన బాడీయే సరి చేసుకుంటుంది ఏం వచ్చినాను.
1: ఓకే,
2: మరీ కొంచెం సీరియస్ అనిపించినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలని. ఇంటి చిట్కాలు మన మసాలా పోపుల డబ్బాయే, ఇంటి చిట్కాల మందుల డబ్బా.
1: మన ఆయుర్వేదిక్ అంతా మన కిచెన్ లోనే ఉంది
2: కదా. మిరియాలు, లవంగాలు, సొంటి, ఏలక్కాయలు ఒకటి కాదు మన పోపుల డబ్బాయే.
1: అవునవును,
2: అవసరమైనప్పుడు జలుబులు అవి చిన్న చిన్న వచ్చినప్పుడు ఆవిరి పట్టడం అటువంటివి చేస్తూ మరియాల కషాయం తక్కువ సాధ్యమంతగా. మీరు మందు వేసుకున్నా డాక్టర్ వెళ్ళి వేసుకోకపోయినా వారం రోజులు జలుబు ఉంటుంది అన్నది ఒక ఐదు ఉంది. మీరు ఎంత ప్రయత్నం చేయండి పూర్తి తగ్గాలంటే వారం పడుతుంది.
1: అవును, టాబ్లెట్ వేసుకుంటే ఒక వారంలో తగ్గుతుందంట, వేసుకోకపోతే 7 రోజులు పడుతుందంట.
2: ఎలాగైనా ఒకటి కదా.
1: అంతే కదా,
2: అంతే. ఇప్పుడు అది టాబ్లెట్ వేసుకుని ఒళ్ళు పాడు చేసుకునే బదులు ఇంటి చిట్కాలు ఉపయోగిస్తే తగ్గుతాయి, మెల్లిగా తగ్గుతుంది. కాకపోతే అంటే ఈ పనులు చేసే వాళ్ళకి వాళ్ళకి ఏదో మాత్ర వేసుకుంటే చిటికలో మాయం వేసి మంపలు వేసిన తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ అంటే వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి అంత ఓర్పు లేదు. అంతే కదా,
1: ఇప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తగ్గుతూ తక్కువగానే ఉంటుంది, ఫైట్ చేసే కెపాసిటీ లేదు.
2: ఎందుకంటే కల్తీ ఆహారం కదా అంతా. మీకు కల్తీ లేని ఆహారం ఏముంది చెప్పకుండా, అన్ని కల్తీయే. కాఫీ పొడిలో ఏమో చింత కిందల ఇది కలుపుతున్నారు అంటారు. ఇంకో దాంట్లో ఇంకోటి, ఇంకో దాంట్లో ఇంకోటి, అన్నిట్లో అన్ని కలిపేసి రంగులు ఒకటి కలిపేస్తున్నారు బాగా కనిపించాలని. పళ్ళు మొత్తం ఎక్కడ వదిలి పెడుతున్నారు, మ్యాంగోస్ ఇంకా పండుకన్నానే దానికేమో ఇంజెక్షన్స్ చేసి అవి చేసి పండించేస్తున్నారు.
1: అవునవును,

0: అరటిపళ్ళు కూడా విన్నా నేను. అరటిపళ్ళు కూడా అలాగే పచ్చి వాటికి ఓతేసి పసుపు రంగు వచ్చి పండిపోయేలా చేస్తున్నారు.
1: యా, ఇలా మాట్లాడుకుంటే ఇంకా లిస్ట్ అంతా వెళ్తూనే ఉంటుంది. ఫ్రోజన్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ అని ఇలా చాలా వచ్చేసాయి. బట్ మీరు అన్నట్టు మన జాగ్రత్తలో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఏమిటంటే రాత్రిలు పెసలు మెను మెనువులు అటువంటివి ఏమన్నా నానబెట్టి రోకలు వచ్చాక తింటే అది చాలా విటమిన్స్ ఉంది, ప్రోటీన్స్ ఉంది, చాలా బలం అది. నానబెట్టుకుని పొద్దున్న కొంచెం చాలు ఎక్కువ కల్ల డైలీ తింటే అది మనకి స్ట్రెంత్ ఇస్తుంది బాగాను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, తినే తిండి కొంచెము ఎలా ఉన్నా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా, ఇందాక ఆయన చెప్పినట్టు కొంచెం మొలకెత్తిన పెసర్లని నానబెట్టుకొని జీలకర్ర వాటర్ తాగటము, ఇలా చిన్న చిన్న చిట్కాలు మార్నింగ్ రొటీన్లో డేలో ఎప్పుడో ఒకప్పుడు ఇంక్లూడ్ చేసేస్తే సిక్ అయ్యే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. అండ్ మజ్జిగ అసలు మనకు అమృతం లాంటిదంట. రోజుకి 2 గ్లాసుల మజ్జిగ ఖచ్చితంగా తాగితే మోర్ ఆర్ లెస్ అసలు ఎలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫీవర్, కోల్డ్ లాంటివి అసలు దగ్గర కూడా రావంట. సో యా, 7:35 స్టూడియో క్లాక్లో టైం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: ಸೊ ಮನ ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲರ್ ಎವರೋ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಹಲೋ
1: ಹಲೋ ಹಲೋ, ಶುಭ ಸಾಯಂಕರಂ. ಭಾವನಾರಾ ಮೇಡಮ್ ಗಾರು?
0: ಭಾವನಾನಂಡಿ, మీరు భావనారా?
1: భావనాన్ మేడం, గుర్తుపట్టారా?
0: గుర్తుపట్టాను. మీ పేరు?
1: కే రమేష్ అమ్మ.
0: రమేష్ గారు, సో మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేస్తారు?
1: చెప్తానమ్మా, చెప్తాను. ఆన్ లైన్ లో చెప్పమంటారా?
0: మాట్లాడండి, ఆన్ ఎయిర్ లోనే ఉన్నాం.
1: ఆన్ లైన్ మేడం, ధన్యవాదాలమ్మా. కే రమేష్ ఉస్మాన్ మేన్. చూడమ్మా, ఇప్పుడు ఎప్పుడన్నా మనకు మోషన్స్ అయితే తగ్గకపోతే మనం టాబ్లెట్ అది ఇది వేసుకున్నట్టు కంటే గట్టి పెరుగుంటుంది కదమ్మా. అందులో ఒక స్పూన్ పంచదార కలుపుకొని తినేస్తే మోషన్స్ కట్టుబడుతుందమ్మా.
0: ఓకే,
1: చాలా బాగా పనిచేస్తున్నాం ఈ టాబ్లెట్ల కంటే. ఇవన్నీ కంటే బెటర్ అమ్మా. జలుబు చేసినప్పుడు ఇప్పుడు ఈ టాబ్లెట్ల కంటే ఇంద్రశలాస్మాద్ వస్తుంది, కొంచెం గాలి బీచినా కూడా చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
0: ఓకే ఓకే.
1: ఇంకోటి ఉందమ్మా, వామ ఉంటుందమ్మా. వామ మన వాటర్ లో రాత్రి తడిపేసి మార్నింగ్ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా.
0: ఓకే అండి.
1: ఇంకోటి మనకేమైనా అరగకపోతే చేయకపోతే వామను అన్నం నమ్మని మింగేసినామండి, కడుపు స్క్రీన్ సాఫ్ అయిపోతుందమ్మా. చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ నేను చూడే అనుభవంతో చెప్తున్నాను నేను.
0: కరెక్ట్ కరెక్ట్.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. సిఎస్ ఇందాక మాట్లాడుకున్నట్టు కిచెన్లోనే మనకి ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో వాటిని వాడటం తెలిసి ఉండాలి మనకి ఆరోగ్యంగా ఉండటానికి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: తినను. ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్తే తప్ప బలవంతంగా పానీపూరీలు బేనిపూరీలు ఇవన్నీ అసలు ఏమి తినను నేను. నమ్ముతారో నమ్మరా మీరు, ఇంట్లో చేసినవి జనరేటే ఎక్కువ. అలా మన హెల్త్ మనం కాపాడుకోవాలి కదా,
1: కాపాడుకోవాలి. మీ పక్క నుంచి నేను తింటా అని చెప్పారు, వాళ్ళతో మాట్లాడించండి ఒకసారి.
0: ఇగో అచ్చతో మాట్లాడ. హలో
2: హలో
1: హలో, నీ పేరేంటి?
2: గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్, నీ పేరేంటి?
2: సాక్షి.
1: ఓకే సాయి, నీకేమేమి ఇష్టం తినటము? నువ్వేమేమి ఇష్టంగా తింటావు? నువ్వు ఇష్టంగా ఏమేమి తింటావు అని అడుగుతున్నావు. ఫస్ట్ క్లాస్. నువ్వు నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఫేవరెట్ స్నాక్స్ ఏంటి?
2: దోశ.
1: ఇంకా ఇడ్లీ.
2: దోశ క్యారెట్.
1: ఓ ఓకే ఓకే ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఏదైనా ఇంట్లో చేసుకొని తినాలని అంటున్నారు, బట్ అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తాయి తప్పదు, కానీ ఇప్పుడు ఉన్న హెల్త్ కండిషన్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం హైజీన్ ఉన్న ప్లేస్లో తినడం బెటర్, లేదంటే కొంచెం కష్టం అనుకోకుండా మన క్రేవింగ్స్ కోసమే కాబట్టి నేర్చుకొని చేసుకొని ఇంట్లో ప్రశాంతంగా తినండి. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: హలో,
1: హలో
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు
1: శోభ.
0: శోభ గారు. సో మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఏమేం చేస్తారు?
1: ఫిట్నెస్ కోసమా?
0: రోజు వారి ఆరోగ్యం కోసం.
1: అవును, రోజువారీ ఆరోగ్యం కోసం మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగుతా, గ్లాసేడు ప్రాణాయామం చేస్తా. అవుట్ ఫుడ్స్ అయితే అసలు

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు రామాచార్యపుర విజయన కాంచి మాట్లాడుతున్నా మేడం.
0: చెప్పండి రామాచార్య గారు.
1: మేడం, నాది నేను ఎక్కువ ఆయుర్వేద పిల్లలు వేద్యమని ఇంటి వంటింటి చేస్తున్నది ఎక్కువ వాడతానండి. వామ ఎలుపా జీలకర్ర ధనియాలు ఇవన్నీ వాడతాను. మార్నింగ్ లేవగానే గోరచి నీళ్ళు అయిన తర్వాత 15 నిమిషాలు వాకింగ్ చేసినా ప్రాణాయామం మెడిటేషన్ చేస్తానమ్మా. చేసిన తర్వాత నాకు ఒక హ్యాబిట్ అంటే ఉదయం మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ అంటే ఒక రోజు రొట్టె, ఒకరోజు దోశ, ఒకరోజు జొన్న రవ్వ, ఎక్కువ జొన్న రవ్వ తింటామండి. జొన్న రవ్వ గోధుమ రవ్వ బాగా పనికొస్తుంది. ఇంకా లంచ్ అవర్స్ అంటే 2 గంటలకు నాది లంచ్ అయితే, నైట్ 9 తర్వాత బ్రేక్ఫాస్ట్ అవుతుంది.
0: డిన్నర్
1: నాది 1 వాడితే ఎక్కువ అవుతుందండి. రెండు రూపాయలు ఉండడం వల్ల బ్రెయిన్ మంచి, రక్తం గడ్డగడ్డ, బీపీ షుగర్ కంట్రోల్
0: చేస్తుందమ్మా,
1: బాగానే ఉంటదమ్మా. జీలకర్ర, జీలకర్ర అన్నం తిన్న తర్వాత జీలకర్ర తింటే జీర్ణం అవుతుంది. అది కాదన్నమ్మా.
0: ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, వెల్లుల్లికి మన రక్తం థిక్ అవ్వకుండా ఉంచే ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో అన్నం ఉడికేటప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేస్తే మనం తినేటప్పటికి అవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. ఫస్ట్ 2-3 డేస్ కొంచెం తినడానికి కష్టం అనిపించినా అలవాటు అయిపోతే మాత్రం దానంత మంచి మెడిసిన్ ఇంకేది లేదంటారు. అదేవిధంగా వెల్లుల్లి కారము లేకపోతే ఫుడ్లోనే దాని టేస్ట్ స్మెల్ నచ్చకపోతే చిన్న చిన్న ముక్కలు చేసి అలా కర్రీస్లోనో వేసేస్తే ఏదో ఒక విధంగా బాడీకి వెల్లుల్లి అనేది దొరుకుతుంది. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

7:45 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో మనము ఆరోగ్యంగా ఉండటానికి, హెల్దీగా ఉండటానికి లైఫ్ స్టైల్లో ఎలాంటి ప్రాక్టీసెస్ పెట్టుకోవాలి, ఫుడ్లో ఎలాంటివి ఇంక్లూడ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు మీ ఎక్స్పీరియన్సెస్ని, మీ రొటీన్ని షేర్ చేసుకోవడానికి నాకు డైల్ చేయాల్సిన నంబర్ 0402323003, 0402323482104, 0402970417 15. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9, musically yours.
1: So we have our next caller. Hello.
2: Hello, very, very good evening, madam. Srinivasrao, Malakpetamma.
1: Good evening, Srinivasrao garu. చెప్పండి, మీ ఆరోగ్య రహస్యాలు ఏంటి? మీరు రోజు ఇలా
2: చెప్పిన టాపిక్ బాగుంది. దాదాపుగా నాకు సయాటిక నడుము నొప్పి, సయాటిక పెయిన్ ఉంది. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళండి, ఆసనాలు వేసుకోవాలి, దాంతో ఈజీగా తగ్గిపోద్ది అట్లా ఇట్లా అంటే, నా దగ్గర ఒక పామిటం పార్క్ ఒకటి ఉంది, ఒక 200 meters లోపల మాకు పార్క్ ఉంది మా లొకాలిటీ లోపల. ఆ పార్క్ లోకి డైలీ బై 4:30-5 o'clock ఐ విల్ గో దేర్. పార్క్ లోకి వెళ్ళి బాగా నాకు వచ్చినటువంటి ఆసనాలు, ఎందుకంటే మధ్య సత్యనారాయణ గారు కానీ రామ్దేవ్ బాబా గారు చూపించినటువంటి ఆసనాలన్నీ చూసుకొని వాళ్ళు చేసినట్టు విధంగా ఆ విధంగానే చేసుకుంటూ వస్తున్నాను. సో ఆటోమేటిక్ గా ఎంత లేదన్నా గానీ, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు పెయిన్ తగ్గుతుంది, తర్వాత మనకు హ్యాపీనెస్ ఉంటుంది, సో మనకి వెళ్ళి లేసిన అలవాటు కూడా అయిపోతుంది. సో కాబట్టి నేను నాకు నాకు ఒక ఇది ఉంది, ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో కూడా నాకు బెడ్షీట్ వేసేసుకొని దాని మీద పడుకొని నాకు వచ్చినటువంటి ఆసనాలన్నీ కూడా చేసుకుంటాను. మా వాళ్ళందరూ దాదాపు నా చేత 20 years నుంచి అక్కడికే వెళ్తున్నాను. మొన్న కూడా మేము యోగా డే కూడా చేసాము 21st June నాడు. ఫస్ట్ దానికి నాట్లేదని 80 people have been attended that యోగా డే. కాబట్టి మా దగ్గర కంపల్సరీగా మేము అన్ని కార్యక్రమాలు పాల్గొనే చేస్తాము. కాబట్టి ఆల్ ఆర్ హ్యాపీ. I am also very happy by doing all these things.
1: Absolutely. Yeah.

0: ఆనందంగా ఉండాలి.
1: అంతే, అందుకే నా మాటకే ఏదున్నా కానీ ఏం లేకున్నా కానీ ఇదొక సాటిస్ఫాక్షన్ మనకు దొరుకుతుంది. దీంతో నలుగురితో మాట్లాడటం, వాళ్ళు చెప్పినటువంటివి కూడా వింటే చేయటం తోటి కూడా వీళ్ళకి ఎంత హ్యాపీనెస్
0: అన్నమాట.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, లైఫ్లో ఎంత కేఆస్ జరుగుతున్నా సరే, మొహం మీద ఒక స్మైల్ వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉండాలి. అఫ్కోర్స్ చూసే వాళ్ళు అంటారు వీడికేం బాగానే ఉన్నారు, ఏం ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా కనిపిస్తాడు, వీళ్ళకేంటి అని. ఇట్స్ ఓకే అనుకోనివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అందరికీ ఉంది, ఎవరికి ఏది అనుకోవాలనిపిస్తే అది అనుకోనివ్వండి. వీఆర్ నోబడీ టు గో అండ్ కరెక్ట్ ఇట్. ఇంకా కొంతమంది అయితే ఇప్పట్లో, అయ్యో నీ గురించి ఇది విన్నాను అది విన్నాను అని అంటే, అవునా విన్నావు కదా అని నమ్మేసేయి. ఇది కొత్తగా రూల్ అయిపోయింది, ఇన్స్టెడ్ ఆఫ్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజులు పోయాయి. నువ్వు ఏదంటే అది నమ్ముకో, ఏది విన్నా సరే 2+2 5 అని చెప్పినా నేను కరెక్ట్ అంటాను, అంతేకాని నిన్ను కరెక్ట్ చేసే బాధ్యత నాది కాదు అన్నట్టు ఉంటున్నారు జనాలు. ఇన్ అ వే పర్సనల్ పీస్ మెయింటైన్ చేయడానికి అదే రైట్, బికాస్ గాసిప్ కల్చర్, అటెన్షన్ క్రేవర్స్ ఎక్కువైపోయింది. దిస్ విల్ నాట్ మేక్ ఎనీ గుడ్. ఇన్స్టెడ్ మంచి విషయాలు మాట్లాడుకోండి, మంచి టాపిక్స్ గురించి డిబేట్స్ పెట్టుకోండి, ఎలా చేయొచ్చు, ఏం డిఫరెన్స్ తేవచ్చు మన లొకాలిటీలో, మన లైఫ్ స్టైల్లో. మనం స్మాల్ లెవెల్గా ఏదైనా ఇనిషియేటివ్ చేస్తే అది ఎక్కువగా ఎలా స్ప్రెడ్ చేయొచ్చు, గవర్నమెంట్కి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు, ఇట్లాంటి టాపిక్స్ మీద చర్చలు పెట్టుకొని కమ్యూనిటీస్ ఫామ్ అవుతే ఇట్ విల్ బీ అ డిఫరెంట్ టైం. మనకు కూడా సెల్ఫ్గా పర్సనల్ లైఫ్ నుంచి కొంచెం డివియేషన్ దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం సొసైటీకి ఉపయోగపడ్డ వాళ్ళం కూడా అవుతాము. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.975 స్టూడియో క్లాక్లో టైం.

0: సో కొత్తగూడెం నుంచి మన కాలర్ లైన్లో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు వినేద్దాము. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్త.

0: మేడం విలేజ్ రాంపురం గ్రామం. అయితే మా రహస్యం ఏం లేదు మేడం, మా నాన్నగారు ఒక 30 ఇయర్స్ బ్యాక్ మా ఇంటి ముందు పెద్ద వేప చెట్టు, ఇప్పుడు అప్పుడు చిన్న మొక్క ఇప్పుడు పెద్దదైంది.
1: ఓకే.
0: ఆ గాలి అనేది ఇంట్లోకి వస్తా ఉంటది, చేదు గాలి మనకు స్టార్టింగ్ లో పిచ్చే చిన్నప్పుడు ఊరికే చేదు గాలి, ఏంది చేదు చేదు వాసన వస్తుంది. అది ఇప్పుడు మేము ఉండబట్టి 35 ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా ఒక దగ్గు జలుబు చిన్న జ్వరాలు వచ్చినా గానీ ఈవెన్ 2 రోజులనే. అదే మా విలేజ్ చాలా చోట్ల గమనించాను, జనాలందరూ కూడా ఊరికి దగ్గుతోటి జలుబుతోటి జ్వరాలతోటి మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక భగవంతుడి అనుగ్రహం అనుకోవటం, ఎందుకంటే ఇదివరకు చెట్లను కూడా దేవతలతో పోల్చేవారు,
1: ఇప్పటికీ మనం అట్లానే పూజిస్తాం.
0: ఇప్పుడు వేప చెట్టు అనుకో ఉప్పలమ్మ అంటారు
1: అంతే,
0: అట్లా ఇట్లా ఉప్పలమ్మ ఎల్లమ్మ అని. ఎందుకంటే చెట్లను దేవతల్లా ఎందుకు పోల్చుకున్నారంటే వాటిని పెంచడమే కాకుండా వాటికి పూజలు కూడా చేసేవారు. ఇప్పుడు రావి చెట్టు ఉంది, అలాగే ఇవన్నీ ఇప్పుడు రావి చెట్టు గుళ్ళో ఉంటది. ఇప్పుడు జామాకు కూడా వాళ్ళు ఏమంటారు, జామాకులు కూడా మనం టీ లాగా డికాక్ కాల్చుకొని చేసుకొని తాగండి ఆరోగ్యానికి మంచిది అంటారు, కానీ ఇలాంటివి చెయ్యరు. మనం ఏంటంటే ఇన్స్టెంట్ గా పాలు వేడి చేసుకోవడం, ఇంత కాఫీ పడేసుకొని ముందుకొని తాగటం, ఏది వద్దంటావో అదే చేస్తున్నారు. అరే ఇప్పుడు
1: ఫాస్ట్ గా ఏదైపోతుందో అదే ప్రిఫర్ చేస్తున్నారు.
0: ఇప్పుడు ఇన్స్టెంట్ ఏదైనా ఇన్స్టెంట్ అయిపోవాలి
1: అంతే.
0: జనాలు ఇప్పుడు మరి కొట్టకాడి ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగు, ఎండ బాగా కొట్టగానే పోయి కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగుతారు, కానీ మరి కొబ్బరి బొండం తాగుదాం ఆరోగ్యానికి మంచిదని అది లేదు.
1: అది లేదు, అవే డబ్బులు తీసుకెళ్లి ప్రాసెస్డ్ ఫుడ్ కి పెడతారు తప్ప.
0: ఈ రోజు నేను కూడా ఒక స్టేటస్ లో చూసాం మేడం, 90 రూపాయలు బిర్యానీ ఏమో 50 రూపాయలు, కూల్ డ్రింక్ వచ్చి 40 రూపాయలు. దాని వేరియేషన్ ఎలా చేసిందంటే మన ఇప్పుడు ఉంటాయి కదా ఇవి మన మొలకెత్తిన గింజలున్ను, ఇంకోటి ఏంటంటే మన ఇంకోటి చెప్పారు మొత్తం 4 ఐటమ్స్ ఏమో వచ్చినాయి. 4 ఐటమ్స్ కూడా హెల్తీ ఫుడ్డే. ఆ 4 ఐటమ్స్ కి 90 రూపాయలు అయితే ఈ బిర్యానీకి ఉన్న కూల్ డ్రింక్ 90 రూపాయలు అని,
1: అంటే
0: ఆ యొక్క వేరియేషన్ అట్లా చెప్పేసరికి నిజంగా అందుకే నాకు ఎందుకో డౌట్ వచ్చి ఇప్పుడు లక్కులో నాకు కాలు దొరకడం ఈ విధంగా మాట్లాడడం జరిగింది.
1: అంతే, సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మంచిగా మాతో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఏదన్నా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు చాలా ఇన్స్టెంట్ అయిపోయింది, మనం ఆలోచించి అంతసేపట్లోనే ఇంటికి డెలివర్ అయిపోతున్నాయి. 10 మినిట్స్ డెలివరీ, 5 మినిట్స్ డెలివరీ, మళ్ళీ ఫుడ్ వితిన్ 20-25 మినిట్స్. అసలు దాని వెనుకున్న ప్రాసెస్, కుకింగ్ టైం ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. అని తినాలని అనుకున్నాము, ఆర్డర్ పెట్టుకున్నాము, వచ్చేసింది. ఇది లగ్జరీ అనుకుంటున్నామే తప్ప కూర్చొని కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా స్క్రీన్కే పరిమితం అయిపోతున్నాము అన్న నెగిటివ్ సైడ్ ఎవరు చూడట్లేదు. ఎంతమంది బయటికి వెళ్ళి రైతు బజార్కి వెళ్ళి వీక్లీ వెజిటేబుల్ మార్కెట్స్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యలో ఏదీ లేదు, ఇంట్లో కూర్చున్నాము, ఆన్లైన్ చేసుకుంటున్నాము. ఎస్, తప్పనిసరిలో టైం కుదరనప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు ద టెక్నాలజీ. బట్ అదర్వైజ్ కుదిరినప్పుడల్లా బయటికి వెళ్ళి ఫిజికల్గా మన ఫుడ్ మనం తెచ్చుకొని మనం వండుకొని తింటే ఆ ఎసెన్సే డిఫరెంట్గా ఉంటుంది. సో దిస్ వాజ్ అవర్ హలో రెయిన్బో. మంచిగా ఆరోగ్యకరమైన మాటలు, ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాము. సో ఇలాగే మనము హెల్దీగా హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని హెల్దీగా ఉంటూ హెల్త్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 7:57 స్టూడియో క్లాక్లో టైం, 8 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రధాని ఈ నెల 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో, 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో, ఆపై జూలై 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. ఈరోజు 4వ రోజు, 5 ఎకరాల వరకు నిధులు విడుదలయ్యాయి. ఈరోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేశారు. రైతుల ఖాతాల్లో 1,188 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇప్పటి వరకు 65.76 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగార్థుల్లో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి, గ్రామీణ యువత ఉన్నారని, ఎన్నో కష్టాల నడుమ హైదరాబాద్లో చదువుకుంటున్న వారి ఆశలను నిరాశపరచవద్దని ఆయన లేఖలో పేర్కొన్నారు. చేసిన అప్పులను తక్కువ చేసి చూపించడానికే కేటీఆర్ హరీష్ ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రిగా పనిచేశానని కూడా మర్చిపోయి హరీష్ రావు మాట్లాడుతున్నారని, అనేక విషయాలపై అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అప్పుల విషయంలో జూపల్లి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని, 3,47,294 కోట్ల రూపాయల అప్పు అని అసెంబ్లీలో సీఎం ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్ పొంతన లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.50 లక్షల కోట్ల రూపాయలని హరీష్ రావు, 3.50 లక్షల కోట్లని కేటీఆర్ అన్నారన్నారు. సవాల్ విసిరిన హరీష్ రావు ప్రెస్ క్లబ్కు ఎందుకు రాలేదని జూపల్లి ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత్ పునరుద్ఘాటించింది. ఈ విషయంపై న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, సింధూ జలాల ఒప్పందంపై భారత్ స్థిరమైన వైఖరితో ఉందని, పాకిస్తాన్ నమ్మదగిన రీతిలో ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

8:12 టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇక మనందరికీ తెలిసిందే, ఆకాశవాణిలో 8 to 9 అనగానే మన తెలంగాణ వచ్చేస్తుంది. అయితే ఈరోజు తెలంగాణలో అసలు తెలంగాణ తెలుగు ఎందుకు యునిక్, ఇందులో అంతగణం ఏముంది, ఇది యునిక్ అని పేరు తెచ్చుకుందో చూద్దాము. తెలంగాణ డైలెక్ట్లో అంటే ఈ భాషలో చాలా రకాల పదాలు ఉన్నాయన్నమాట, చాలా రకాల శబ్దాలు కూడా ఉన్నాయి. ఏదన్నా అర్థం కాకపోతే ఏంటి అని అడుగుతామా, ఆ అంటాము. సో ఈ భాషలో చాలా పదాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం దీనికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండడంతో పాటు ఉర్దూ, కన్నడ ఇంకా మరాఠీ భాషల ప్రభావం కూడా తెలంగాణ తెలుగులో ఉంటుందన్నమాట. అయితే రోజు మాట్లాడే ముచ్చట్లలో, తినే వస్తువులు, అట్లానే కొన్ని ఏమంటారు మన ఎమోషన్స్ని, భావాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కొన్ని పదాలు ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటో చూద్దాము. ఫస్ట్ మనకి ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి తిండి గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనము ఇంగ్లీష్లో వెజల్స్ అంటాము, మరి నార్మల్ తెలుగులో గిన్నెలు అంటాం, కానీ తెలంగాణ తెలుగులో మాత్రము తప్పాలు అంటాము. ఆ తప్పాలు ఇక్కడ పట్టుకరా అని వినే ఉంటారు. మనకు కొంచెం సిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవి అర్థం కావు, కానీ ఊర్లలో మాత్రం చాలా కామన్. తర్వాత వచ్చేసరికి కరివేపాకు, కూరలలో కర్రీ లీఫ్ ఖచ్చితంగా ఉంటుంది, కరివేపాకు తలకి మంచిది, కరివేపాకు పొడి తినాలి అని అంటారు. అదే మన తెలంగాణలో కలేమాకు అంటారు. మరి అన్నంని బువ్వా అని, మజ్జిగని సల్లా అని అంటారు. నెక్స్ట్ చారు, చారు అంటాము నార్మల్గా ఏదన్నా వెజిటేబుల్స్ అన్ని వేసుకొని చేసేదాన్ని చారు అంటాం, కానీ తెలంగాణలో మాత్రము దప్పడం అంటారు. అది బెండకాయ దప్పడం, దొండకాయ దప్పడం, క్యాప్సికం దప్పడం, ఏదైతే అది దప్పడంలో ఏది వేసినా టేస్టీగానే ఉంటుంది. ఇలా మరి పచ్చడిని మాత్రం ఏమంటారు, తొక్కు అంటారు. కానీ తొక్కు అన్నదానికి ఇంకొక అర్థం కూడా ఉంది కింద.

చేసి నలపడము. సో ఇలా రీజన్కి తగ్గట్టుగా పదాల భావాలు కూడా మారిపోతూ ఉంటాయి. సో తెలంగాణలో తొక్కు ఇవ్వు అంటే పచ్చడి పట్టుకరా అని అర్థం అన్నమాట. నెక్స్ట్ మనం ఎమోషన్స్, భావాలు, ఇంకా రోజు వాడే పదాల గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఈ పాట వినేసేయండి. యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి, సారీ మీరు ఆకాశవాణి వింటున్నారు మీ ఆర్జే నందినితో. స్టే ట్యూన్డ్.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. సో తెలంగాణలో తెలంగాణ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాము. ఇందాకనేమో వంట సామాను, తిండి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు రోజువారీ పదాలకు వచ్చేస్తే త్వరగా రా, కమ్ ఫాస్ట్ అని పాలిష్డ్గా ఉంటాయి. అదే మన తెలంగాణలో జల్దీ రా, జల్దీ వస్తావా, జల్దీ చేస్తావా అని అంటారు. అంటే జల్దీ అంటే తొందర తొందరగా చేయడము. మరి కొంచెం ఇవ్వు, గివ్ మీ అ లిటిల్ బిట్ అన్నదానికి గసంతా అంటారు. గసంతా చారిపోయి, గసంతా దప్పడం పోయి, ఇందాక మాట్లాడుకున్నట్టు. సో గసంతా అంటే కొంచెం. మరి ఉచితంగా అనడానికి ఉల్ఫా, వట్టిగానే ఊరికే అన్నెసెసరీ థింగ్స్ అనడానికి ఉట్టిగే ఊరికే అని అంటారు. నెక్స్ట్ ఆలోచిస్తున్నాము, అంత ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడగటానికి అగంతగనం ఎందుకు సోచాయిస్తున్నావు, ఈజీగా తీసుకు

నేర్చుకో కదా అని అంటారు. మరి కూర్చో అనడానికి ఎవరినన్నా రండి కూర్చోండి అని అనటానికి కూకో అంటారు. మాటల్లో కొంచెం కఠినత్వం ఉన్నా ఎంత మధురంగా ఉంటాయో, చాలా ఫ్లోలో చాలా ఆప్యాయంగా వస్తాయి ఈ పదాలన్నీ. అండ్ ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం ఇందాక చెప్పినట్టు ఆ ఏంది మరోసారి చెప్పు అని అంటారు. అంతేగాని నాకు అర్థం అవ్వలేదు ఇంకొకసారి చెప్పవా అని మాత్రం కష్టం. ఆ తర్వాత ఎమోషన్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పాలి అని అంటే, గొప్పలో చెప్తున్నారు వాళ్ళు, వాళ్ళు చాలా దే ఆర్ బూస్టింగ్ దెమ్ సెల్ఫ్ అని అనకుండా ఓ మస్తు ఎదులోకి పోతున్నారు అని అంటారు. నెక్స్ట్, వాడు ఎంత మంచిగా చదువుకున్నాడు, హీ సచ్ అ బ్రిలియంట్ పర్సన్, మునగాడు అని అనకుండా మస్తు తోపువాడు అని అంటారు. అట్లానే ఏ తోపిట్రా అని కూడా అంటారు. కొన్నిసార్లు పిలవడానికి కూడా ఈ పదాన్ని వాడతారు. అలా కంగారు కంగారుగా కన్ఫ్యూజ్గా ఎందుకున్నావు అని అనకుండా ఎందుకు అట్లా గాబరా వాడుతున్నావు అని అంటారు. మరి నెక్స్ట్, గొప్పలు కంగారు ఇంకా పనికి మాలిన వాడు అనడానికి నప్పతట్లోడా అని కూడా అంటారంట. ఇది కొత్త పదం, నేను ఇవాళే నేర్చుకున్నాను. సో ఏ పదమైనా ఏ భాష అయినా ఎలాంటి ఏరియాలో ఉన్నా సరే భావాన్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగితే అన్ని భాషలు మధురంగానే ఉంటాయి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. తెలంగాణ పదాలు అయిపోయాయి అనుకుంటున్నారా? ఇంకో లిస్ట్ ఉంది, ఈ పాట తర్వాత మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

వీడు ఎప్పుడు తెరుస్తాడో అడిగిరా అని ఇట్లా ఇంట్లో వాళ్ళు పంపిస్తూ ఉంటారు. మరి ఆ మూలపు అంటే ఏంటి అంటే ఆ మూలలో ఉన్న ఆ కార్నర్లో ఉన్న షాప్ అని అర్థం. సంక్రాంతి అప్పుడు అందరూ కైట్స్ ఫ్లై చేస్తారు, కానీ తెలంగాణలో పతంగులు ఫ్లై చేస్తారన్నమాట. గాలిపటంని పతంగిలు అంటారు. మరి వచ్చేసరికి స్థలం, ఈ స్థలంలో ఆ వస్తువు పెట్టు అని ఆయన చెప్పడానికి, ఆ జాగలు అది పెట్టు, అది ఇక్కడికి తీసుకురా అని ఇట్లా భావంతో ఏది ఎక్కడ పెట్టాలో క్లియర్గా చెప్పకుండా అలా మాట్లాడేస్తూ ఉంటాము. సో ఏదేమైనా భాష అనేది అందరికీ చాలా ఇష్టమైనది, మదర్ టంగ్ ప్రతి ఒక్కరికి ఇంకా ఫేవరెట్ ఉంటుంది. సో ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడ సెటిల్ అయినా సరే, మన నేటివ్ ప్లేస్ని, మాతృభూమిని, మనం పుట్టి పెరిగి తిరిగిన చోటుని, మనుషుల్ని మాత్రం అస్సలు మర్చిపోదు. కుదిరినన్ని సార్లు వాళ్ళని కలవాలి, కుదిరినన్ని సార్లు వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం అక్కడ ఉన్న ప్లేస్లో తిరిగిన మనుషులతో మన పార్ట్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉండిపోతుంది. అందుకే మీరు చూస్తే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక పేరెంట్స్ ఒక ప్లేస్ నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడరు. పిల్లలు అబ్రాడ్లో సెటిల్ ఉంటారు, బట్ స్టిల్ పేరెంట్స్ ఇండియాలోనే ఉండిపోతారు. దట్ ఈస్ బికాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక కాదు, పిల్లలతో ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే ఒక ప్లేస్తో ఉన్న అటాచ్మెంట్, అక్కడ వాతావరణంతో ఉన్న అటాచ్మెంట్ వల్ల వాళ్ళు ఇష్టపడరు. సో ప్లేస్కి మనుషులతో అంత మ్యాజిక్ ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. సో స్టే క్లోజ్ టు యువర్ రూట్స్ అండ్ ఆన్ దిస్ నోట్స్ తెలంగాణకి ఇక బాయ్ గుడ్ బాయ్ బాయ్ చెప్దాం. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. స్టే ట్యూన్. దిస్ ఇస్ యువర్ RJ నందిని.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్. 8:39 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇక వస్తువుల విషయానికి వస్తే దుకాణము షాప్ని ఇక్కడ మడిగే అంటారు. ఆ మడిగి తెరిచిందా లేదా చూడు. ఆ మూలపు ఉన్న మడిగే

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9, musically yours.
1: 93 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో.

9:17 స్టూడియో క్లాక్ లో టైం వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ఏ సీజన్ మారినా ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే వాటర్ తాగడం మాత్రం అసలు మర్చిపోకండి. స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే హ్యాపీ. దిస్ ఈస్ రాజనందిని సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. లివ్ లాఫ్ అండ్ ఎంజాయ్.

0: ರಾಯಿ.
1: ಏನ್ ರಾಯಲಿ?
0: ಲೆಟರ್
1: ಯಾವ್ರಿಗೆ?
0: ನೀಕು.
1: ನಾಕ
0: ನಾಲ್ಕು ರಾಯಡನ್ ರಾದು. ಈ ಮಧ್ಯ ಸಂತಕಂ ಬೆಟ್ಟ ನೆಚ್ಚುಕುಂದ.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియ, ప్రేమతో నీకు.
1: నీకు
0: నీ
1: రాసి
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ చె లేక కాదు ఉత్తరమే అనరా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

हो राधे श्याम की, जय हो सिया राम की, और जय हो बंबई धाम की।